ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విని మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 52 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాత వేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Olympic champion and world number one Ahn Se-young of Korea in women's singles. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు గారి వివరణ వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ వింటారు.
3: మూడవ రోజు చంద్రఘంటాక్రమం. పిండజప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తొలితే ముఖ్యం చంద్రఘంటేది విస్తృత. అమ్మవారి యొక్క మూడవ శక్తి నామం చంద్రఘంట. నవరాత్రుల్లో మూడవ రోజు ఈమె విగ్రహానికే పూజా పురస్కారాలు చేస్తారు. ఈ స్వరూపం మిక్కిలి శాంతిప్రదం, కళ్యాణకారకం. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వల్ల ఈమెకు చంద్రఘంట అనే పేరు స్థిరపడింది. అయితే మనం త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరించాలి. ఈ దేవి దుష్టులను అణిచివేయడంలోనూ హతమార్చడంలో అనుక్షణం సన్నద్ధురాలై ఉన్నదే. అయినా భక్తులను ఉపాసకులను ఈమె స్వరూపం మిక్కిలి సౌమ్యంగా ప్రశాంతంగా కనపడుతూ ఉంటుంది. ఈ నవరాత్రి దుర్గా పూజల్లో మూడో రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృప వల్ల ఉపాసకుడు దివ్య వస్తు సందర్శనం కలుగుతుంది. దివ్య సుగంధాలను కూడా అనుభవిస్తాడు. అట్లాగే దివ్య ధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ లాభానికి సాధకుడు మిక్కిలి సావధానుడై ఉండాలి. మనుష్య జన్మకు పరమార్థం ఏమిటి? స్వయం తీర్థాపరాంతారైతి తాను తరిస్తూ 10 మందిని తరింపచేయాలి. అందుకు ఏదో ఒక మంత్రానుష్ఠానం అనేది చేయాలి. ఆ మంత్రానుష్ఠానం ఎలా చేస్తారు? జాతకాన్ని పరిశీలించి ఏ మంత్రము ఈ సాధకుడికి యోగిస్తుందో ఆ మంత్రాన్ని గురూపదేశం వల్ల పొందుతాడు సాధకుడు. దానికి సంకేతంగా అమ్మవారిని గాయత్రిగా అలంకరిస్తారు.
2: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ విన్నారు.

శ్రోతలు, ఇంతవరకు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు గారి వివరణ విన్నారు. ఇప్పుడు వినండి హనుమాన్ భక్తి గీతాలు.

ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గేయం వింటారు.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిడ్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 2,61,000 టిడ్కో ఇళ్ళినో అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 2,61,000 పూర్తి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా. అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండడానికి ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు నవంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30 లక్షల దాకా వచ్చాయి కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్బంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

0: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
1: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందడం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన గాల్ బ్లాడర్ సమస్యలు, అప్రమత్తతే ఆరోగ్యానికి రక్ష, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రణీత్రాజ్ పటేల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయోలిన్ వాయిద్యం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఉదయం 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 శాంతిగీతం సంగీత రూపకం వింటారు. 10:30 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. మధ్యాహ్నం 12:00 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఇంకా 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:30 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:00 కావస్తుంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి జగిత్యాల జిల్లా సమాచార లేఖ, అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.

0: ప్రాణి వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పర్యావరణ పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పక్షుల వీక్షణ, వన్యప్రాణుల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో పాటు చలనచిత్ర ప్రదర్శనలు, మారథాన్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించినట్లు జగిత్యాల జిల్లా అటవీ శాఖ అధికారి పద్మారావు తెలియజేశారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. 2-3 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మిడ్లైన్ పరీక్షల్లో నాటికి 80% ప్రగతి సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. 386 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 19,304 మంది హాజరైనట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రఘువరన్ వెల్లడించారు. రాష్టంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జస్టిస్ వేణుగోపాల్ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటైన బీర్పూర్, బుగ్గార మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు ఉండడంతో సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నూతన భవనాల నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురిలో ఘాట్లు, రహదారులు, పార్కింగ్, ఇతర మౌలిక వసతుల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారుల విస్తరణ, ఘాట్ల మరమ్మతులతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని త్రికుటాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం కార్మిక శక్తి భాగస్వామ్య రేటులో జగిత్యాల జిల్లా రాష్టంలోనే ముందంజలో ఉంది. జిల్లాలో ఈ రేటు 70.3% నమోదైందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. కార్మిక జనాభా నిష్పత్తి 68.3% ఉండగా నిరుద్యోగ రేటు 2.8% నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో రైతులు సాగు చేసిన పంటల వివరాల నమోదు కోసం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే 59.5% పూర్తయింది. జిల్లాలో మొత్తం 684,260 పంట క్షేత్రాలను పరిశీలించవలసి ఉండగా ఇప్పటి వరకు 407,449 క్షేత్రాలను పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. గుంటూరులో నిర్వహించిన ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ధర్మపురికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాత్విక్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయి. జిల్లాలో 20 మండలాల పరిధిలో 18 మండలాల సమైక్యలు, 565 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మొత్తం 15,466 స్వయం సహాయక సంఘాల్లో 180,000 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షపాతం, భూగర్భ జలాల నిల్వలు, నీటి వినియోగం వంటి అంశాల ఆధారంగా జలమట్టంలో మార్పులను అంచనా వేస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు రాజకీయ అనుకూలమైన కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్లు ఉపయోగపడతాయని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రత్న పద్మావతి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల, పౌష్టికాహారం పట్ల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైన పోషకాహారం అందించడంతో పాటు పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ది పనుల కోసం ప్రభుత్వం 220,41,00,000 రూపాయల నిధులను మంజూరు చేసిందని.
1: ఇంతవరకు శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 6 రాష్ట్ర

రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిజెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపై నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాతం ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్ల లోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో ఖిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్

హెల్త్ రీసెర్చ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతంలో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో బుద్ది గండకీ నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వీ శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడి ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన గాల్ బ్లాడర్ సమస్యలు, అప్రమత్తతే ఆరోగ్యానికి రక్ష, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రణీత్రాజ్ పటేల్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం వినే ముందుగా ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఇప్పుడు వినండి, గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం సమస్యలు, అప్రమత్తతే ఆరోగ్యానికి రక్ష. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రణీత్ రాజ్ పటేల్ గారితో పరిచయ కార్యక్రమం.
3: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలోని ప్రతి అవయవం మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అలాంటి ముఖ్యమైన అవయవాల్లో పిత్తాశయం కూడా ఒకటి, గాల్ బ్లాడర్ అని కూడా అంటాం దీన్ని. అయితే పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళు, వాపు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుండటం చూస్తూ ఉంటాం. చాలాసార్లు పొత్తి కడుపులో వచ్చే నొప్పిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం, కానీ అదే నొప్పి పిత్తాశయ సమస్యకు సంకేతం కావచ్చు. అసలు గాల్ బ్లాడర్ పిత్తాశయం అంటే ఏమిటి, దాని పనేమిటి, పిత్తాశయంలో సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలపై ఆకాశవాణి శ్రోతలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు నగరంలో ప్రముఖ డాక్టర్ ప్రణీత్ రాజ్ పాటిల్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు ముందుగా చెప్పండి, అసలు పిత్తాశయం అంటే ఏంటి సార్? మన జీర్ణ వ్యవస్థలో దానికి ప్రాముఖ్యత ఏమిటి?
4: పిత్తాశయం అంటే మనకి లివర్ కింద ఒక చిన్న బెలూన్ లాంటి అవయవం అండి, అది ఒక ఆర్గన్. అది మెయిన్ గా అది ఉండదు ఎందుకు అంటే కారణము బైల్ అనేది స్టోర్ అవుతుంది, పసరు అంటాం కదా, అది మనకి స్టోరేజ్ ట్యాంక్ లాగా అనమాట. మనం స్టమక్ అనేది ఒక పుట్ట సంచి అనుకుంటే అది కాస్త కింద పేవుగా మారితే ఆ పేవుకి ఒక చిన్న కనెక్షన్ ఏర్పడుతుంది. ఇందులో ఒక లివర్ నుంచి వచ్చే గుట్టాలన్నీ కలిసి ఏర్పడే కనెక్షన్ మనకి పసర్ని సప్లై చేస్తూ ఉంటుంది పేగు లోపలికి. సో స్టమక్ లో ఫుడ్ పడిన వెంటనే మనం గాల్ బ్లాడర్ కు ఒక సంకేతం అందుతుంది, ఇది పసరును పంపించాలి, నేను మనిషి అన్నం తిన్నాడు, ఈ పసరు మన పేగు వరకు చేరి ద్రవం అంతా జీర్ణ శక్తి పెంచడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆటోమేటిక్ బాడీ సిగ్నల్స్ పంపిస్తుంది. సో దానివల్ల ఒక ట్యాంక్ రెడీగా బైల్ అనే ద్రవాన్ని పెట్టుకుంటుంది, లివర్ తయారు చేస్తుంది, బైల్ స్టోరేజ్ అనమాట, ఒక స్టోరేజ్ ట్యాంక్ లాంటిది. సో స్టమక్ లో ఫుడ్ పడగానే గాల్ బ్లాడర్ అనేది కొంచెం కాంట్రాక్ట్ అయ్యి పిసికినట్టుగా అయ్యి ఆ ద్రవం కిందకి జారి పేగులో రెండు కలిసిపోయి ఫుడ్ అనేది మన తిన్న తిండి కాస్త జీర్ణ శక్తి పెంచుతుంది, అందుకోసం ఉంటుంది గాల్ బ్లాడర్ అండి.
3: సార్, అలాగే సాధారణంగా పిత్తాశయంలో వచ్చే సమస్యలు ఏమిటి, వాటిలో మనం ఎక్కువగా చూసేది ఏమిటి సార్?
4: పిత్తాశయంలో చాలా సమస్యలు ఉంటాయండి. కోలిలిథియాసిస్ అంటాము, లిథియాసిస్ అంటే స్టోన్స్ ఉండడం, కోలిలిథియాసిస్. కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్లోనే ఇన్ఫెక్షన్ అవడానికి కోలిసిస్టైటిస్ అంటాం. అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, అక్యూట్ అంటాం, క్రోనిక్ అంటాం. అక్యూట్ అనేది కొంచెం డేంజర్ అండి. అక్యూట్ కోలిసిస్టైటిస్ అనేది వచ్చిన వెంటనే చాలా తీవ్రంగా సింప్టమ్స్ ఉంటాయి, ఇంకా వెంటనే మనం ట్రీట్మెంట్ అందించాలి పేషెంట్కి, లేకపోతే చాలా తీవ్రంగా కాంప్లికేషన్స్కి దారి తీయవచ్చు. సో ఒక్కటని కాదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, ఈ కోలిసిస్టైటిస్ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, గాల్ బ్లాడర్లో పాలిప్స్ రావచ్చు, ఇంకా వర్స్ట్ గా చెప్పాలంటే కార్సినోమా అంటే క్యాన్సర్లు కూడా రావచ్చు గాల్ బ్లాడర్లో. సో ఇవన్నీ మనం ఇలా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు చిన్నగా చేసి చూడొద్దు గాల్ బ్లాడర్లో వచ్చే వ్యాధులని.
3: ఓకే డాక్టర్ గారు, మామూలుగా సాధారణంగా మనం చూసేది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు రావడం అంటే, అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి సార్, వాటి కారణాలు ఏంటి?

0: ఇది చాలా కారణాలు ఉంటాయండి. ఇది మనకి ఫ్యాటీ, ఫార్టీ, ఫర్టైల్ ఫీమేల్ అని ఒక పదం ఉంటుంది మా టెక్స్ట్ బుక్స్లో.
1: ఓకే.
0: ఫ్యాటీ లావుగా, ఫర్టైల్ అంటే ఇంకా మనకి పిల్లలు వచ్చే శక్తి ఉండడం ఫీమేల్స్కి ఫర్టైల్. 40 40 సంవత్సరాలు దాటిన ఫీమేల్ ఆడవాళ్ళల్లో చాలా కామన్గా ఫ్యాటీ, ఫార్టీ, ఫర్టైల్ ఫీమేల్.
1: ఓకే.
0: ఇందులో చాలా ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ అనమాట వీళ్ళు. ఒక ఈ ఏజ్ గ్రూప్లో ఒక పేషెంట్ వచ్చిందంటే కడుపు నొప్పి చెప్తుంది, కుడి ఛాతి బొక్కల కింద నొప్పి చెప్తుంది అంటే మాత్రం మనం గాల్బ్లాడర్ లాగానే ఊహించుకోవాలి. ఇది ఒక్కటి అని కాకుండా ఇంకా వేరియస్ కారణాలు, పలు కారణాలు ఉండొచ్చు. అవేంటి అంటే మనకి మన ఫుడ్ అండి, మెయిన్గా డైట్, లైఫ్ స్టైల్. మనకి ఎటువంటి కదలికలు లేని శరీరము, ఎక్సర్సైజ్ కూడా లేని శరీరము, ఊరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావచ్చు, డెస్క్ జాబ్ కావచ్చు, ఎక్కువసేపు కూర్చోవడం, రోజంతా
1: ఓకే.
0: కూర్చోవడం పేషెంట్స్, ఎటువంటి లైఫ్ స్టైల్, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటాం,
1: సెడేటరీ లైఫ్ స్టైల్.
0: కదలికలు లేకపోవడం
1: ఓకే.
0: కూడా ఒక కారణం. దాంతోపాటు అధికంగా ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం కావచ్చు అండి. ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, బిర్యానీస్ కావచ్చు,
1: ఓకే.
0: ఆయిల్ బాగా గోలించిన ఐటమ్స్ ఎక్కువ తినడం కావచ్చు. నేను మా పేషెంట్స్కి ఎప్పుడు నా నోట్లో ఉండే ఊతపదం ఇది, నాకు ఏది తినద్దని చెప్పమంటే వరుసగా 10 వరుసపెట్టి చెప్పేస్తాను నేను. అట్లా చాలా ఉంటాయి బేసిక్గా ఫాస్ట్ ఫుడ్స్, పచ్చళ్ళు, బూందీ, కారా, నూనెలో గోలించిన బోండాలు, పూరీలు, ఇవన్నీ నూనెకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, స్వీట్స్, ఇవి ఏవి ఎక్కువ కన్సూమ్ చేసే వాళ్ళకి చాలా అధికంగా ఛాన్సెస్ ఉంటాయి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి.
1: డాక్టర్ గారు, అలాగే పిత్తాశయం, ఇప్పుడు గాల్ బ్లాడర్లో కనుక స్టోన్స్ ఎవరికైనా ఒకరికి ఉన్నట్టు అనిపిస్తే సాధారణంగా వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏమిటి?
0: మెయిన్గా అండి ఫ్లాటులెంట్ డిస్పెప్సియా అంటాం. ఫ్లాటస్ అంటే గాలి, డిస్పెప్సియా అంటే అజీర్తి, సరిగా జీర్ణం కాకపోవడం. ఈ ఫ్లాటులెంట్ డిస్పెప్సియా కలిసి వస్తాయి. అంటే కొంచెం మనం ఎప్పుడు తినే అంత అమౌంట్ కాకుండా కొద్దిగా ఒక మోస్తరు తక్కువ అమౌంట్ అన్నం తిన్నా కూడా ఫ్లేటస్ రావడం, అంటే గాలి పొట్టు అంత ఉబ్బరంగా అనిపించడము, డిస్పెప్సియా, సరిగ్గా జీర్ణం కాకపోవడం అనిపించడము, అంత పేల్చుకు రావడము, అది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నొప్పి కూడా వస్తుంది. నొప్పి ఎక్కడ వస్తుంది? టిపికల్ లొకేషన్ ఎక్కడ అంటే మనకి కుడి ఛాతి బొక్కల కింద, కరెక్ట్ పాయింట్ లొకేషన్ అంటే రైట్ సైడ్ రిబ్స్ కింద మీకు కరెక్ట్ షార్ప్ పెయిన్ వచ్చింది అనుకోండి,
1: ఓకే.
0: దట్ ఈస్ రిలేటెడ్ మోస్ట్లీ గాల్ బ్లాడర్ సంబంధించిన ప్యాథాలజీనే అయ్యి ఉండొచ్చు అని అనుకోవాలి.
1: అంటే అన్ని కడుపు నొప్పులు మన గాల్ బ్లాడర్ సమస్య కాకపోయినా కూడా మీరు చెప్పిన ప్రాంతంలోకి వస్తే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
0: అవునండి, కరెక్ట్.
1: ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళందరికీ చికిత్స అవసరమా?
0: లేదండి అట్లా లేదు. ఇందులో మనకి అటు ఇటు ఉంది. కొంతమంది ఎందుకైనా మంచిది చేసేస్తే అయిపోతుంది కదా అని చేసేస్తారు సర్జరీ. అయితే వాస్తవాన్ని గురించి మాట్లాడుకుంటే అసిమ్టమాటిక్ కొలిటిథెస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే కొలిటిథెస్ అంటే గాల్బెడలో స్టోన్స్ ఉండడం,
1: ఓకే.
0: అసిమ్టమాటిక్ కొలిటిథెస్ అంటే సిమ్టమ్స్ లేకుండా గాల్బెడలో స్టోన్స్ ఉండడం. అంటే బతికినంత కాలం మనిషికి గాల్బెడలో స్టోన్ ఉన్నా కూడా అతనికి ఆపరేషన్ అవసరం రాకపోవచ్చు, సిమ్టమ్స్ లేవు కాబట్టి
1: నార్మల్ లైఫ్
0: అసిమ్టమాటిక్.
1: లీడ్ చేస్తున్నాడు.
0: అతనికి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే, స్టోన్ సైజ్ చిన్నగా ఉండి ఏదో స్కాన్లో చేస్తే స్కాన్లో దొరికి ఇన్సిడెంటల్ ఫైండింగ్, అంటే స్కాన్లో దొరికింది కదా చేసుకోవాలా అంటే నీకు సిమ్టమ్స్ ఉన్నాయా? లేవు, లేనప్పుడు అవసరం లేదు ఇది మేము చెప్తాం. కానీ కొంతమంది డాక్టర్లు భయపెట్టో ఏదో చేసో లేకపోతే చేసుకుంటే అయిపోతుందో అని పేషెంట్ని ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు కూడా ఓకే చేసుకుందాంలే అని చేసుకుంటారు. సో చెప్పొచ్చేది ఏంటంటే పేషెంట్స్ ఎప్పుడైనా కూడా మీకు స్కాన్లో ఉన్న దానికంటే మీకు సిమ్టమ్స్ ఉన్నాయా లేవా మీకు మీరే ప్రశ్నించుకోండి.
1: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే దాన్ని పక్కన పెడితే పిత్తాశయంకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ కానీ వాపు కానీ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఉంటుంది. ఇందాక చెప్పినట్టే అండి అక్యూట్ అండ్ క్రోనిక్ కోలిసిస్టైటిస్ అని అంటాము.
1: ఓకే.
0: అది స్టోన్తో పాటు మనకి గాల్ బ్లాడర్ వాల్ ఎడిమా రావడం, అంటే తనకి ఆ గాల్ బ్లాడర్కి ఏదో బెలూన్ లాగా ఉంటుందండి చిన్నగా, దాని చుట్టూ గోడ వాపు చెంది ఇన్ఫెక్షన్ వల్ల తీవ్ర పరిమాణాలు దారితీస్తాయి. ఏది చీమ్ వచ్చేస్తుంది, ఎంపైమా గాల్ బ్లాడర్ అంటాం, అంటే మొత్తం చీముతో ఆ ద్రవం కాస్త మనకి బైల్ అని చెప్పాను కదండి, ఆ బైల్ జ్యూస్ అంతా రీప్లేస్ అయిపోతుంది చీముతో. అలా వచ్చిన గాల్ బ్లాడర్ రప్చర్ అవ్వచ్చు, యాబ్సెస్ తయారవ్వచ్చు, చాలా ఇన్ఫెక్షన్స్ వల్ల సెప్టిక్ షాక్ కి కూడా దారి. సెప్టిక్ షాక్ అంటేనండి బాగా ఇన్ఫెక్షన్ ముదిరిపోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోవడం, శరీరం అంతా వ్యాపించడం ఇన్ఫెక్షన్.
1: ఓకే.
0: సో ఒక్క ఫోకస్ పాయింట్ గాల్ బ్లాడర్ అనే ఫోకస్ పాయింట్ తోటి శరీరం అంతా వ్యాపించి మనం మనిషియే మన ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇందులో. సో
1: ఓకే.
0: అక్యూట్ కాలిక్యులస్ కోలిసిస్టైటిస్ అనే పదం మనకి రిపోర్ట్లో కనబడితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అదే రోజు అదే పూట.
1: ఓకే. డాక్టర్ గారు, మామూలుగా ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి కడుపు నొప్పితోటి హాస్పిటల్కి వస్తే ఎలాంటి టెస్టులు చేయడం ద్వారా తనకి గాల్ బ్లాడర్లో ఇష్యూ ఉందని సర్టిఫై చేస్తారు సార్?
0: మెయిన్ ఏంటంటే ఇప్పుడైతే ఓన్లీ అల్ట్రాసౌండ్ సరిపోతుంది అండి మనకి.
1: ఓకే.
0: అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ పెల్విస్ అంటాం, అల్ట్రాసౌండ్ యూఎస్జీ స్కాన్ అంటాము. ఈ బేసిక్ స్కాన్ మనకి క్లియర్గా చెప్పేస్తుంది, సిటీ స్కాన్ల కంటే మంచి రిపోర్ట్ వస్తుంది అల్ట్రాసౌండ్లో.
1: ఓకే.
0: బికాజ్ పుస్తకాలే చెప్తాయి గాల్ బ్లాడర్ సమస్యలు మనకి కరెక్ట్ నిర్ధారించాలంటే మనకి అల్ట్రాసౌండ్ మంచి ఆప్షన్ అని పుస్తకాలు రాసుంటుంది మాకు. సో
1: ఓకే.
0: అది బెస్ట్ ఆప్షన్ అండి.
1: అలాగే డాక్టర్ గారు, మందులతోనే ఈ గ్లాండ్ బ్లాడర్ స్టోన్స్ ని తగ్గించుకోవచ్చా లేదంటే శస్త్రచికిత్స అనేది తప్పనిసరినా ప్రతిసారి?
0: మందులు అనేది ఉండదండి. ఇది
1: ఓకే.
0: ఆల్వేస్ గాల్ బెడర్ స్టోన్ అంటే మాత్రం ఎప్పటికీ సర్జరీ అని నేను దాకా చెప్పినట్టే, ఇఫ్ ఇట్ ఈస్ అసిమ్టమాటిక్ ఆర్ సిమ్టమాటిక్ సిమ్టమ్స్

0: ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితులే, ఇబ్బందులు లేవు, ఓన్లీ ఇన్సిడెంటల్ ఫైండింగ్, స్కాన్లో మాత్రమే స్టోన్ కనబడింది, నాకేం హాయిగా ఉన్నానంటే వదిలేయండి, చూద్దాం. అలాగా మనం పరిగణించుకోవాలి. అలా డివైడ్ చేసుకొని సెట్ ఆఫ్ పేషెంట్స్, కొంతమందికి ఆపరేషన్ అవసరము స్టోన్ ఉంటే మాత్రం, కొంతమందికి సింప్టమ్స్ ఏం లేకపోతే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.
1: ఓకే డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు పిత్తాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం అనే దానిపైన ప్రజలలో కొంతవరకు ఒక అపోహ ఉంది సార్. అంటే ఎలా అంటే ఒక అవయవాన్ని మన శరీరం నుంచి తీసేస్తున్నట్టే. సో దీని గురించి ఏం చెప్తారు ప్రజలకి?
0: అది కొంచెం ముందు ముందు మన గాల్బ్లాడర్ సర్జరీ తర్వాత 90% పేషెంట్స్ నార్మల్ గా ఉంటారని, ఒక 5-10% పేషెంట్స్ కి మాత్రం కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ ఇబ్బంది అనేది అది ఉంటే ఉండొచ్చు అండి, అది డైజెషన్. ఎందుకంటే ఇప్పుడు మనకు సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం కొవ్వు పదార్థాలు దూరంగా ఉండమని చెప్తాము. వాళ్ళు 2-3 మంత్స్ లేదా 1 ఇయర్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసినా మళ్ళీ 1 ఇయర్ తర్వాత దే విల్ యూజువల్లీ గో అండ్ హ్యావ్ దసరా వచ్చిందనో పండగ వచ్చిందనో ఫ్యాటీ స్వీట్లు తినడము, ఆయిల్ తినడము, దాని వల్ల వాళ్ళకి మళ్ళీ కొంచెం సమస్య రావచ్చు. ఎటువంటిది అంటే మళ్ళీ ఎందుకంటే వీళ్ళకి స్టోన్ ఫార్మ్ చేసుకునే శరీరం వాళ్ళది, అందుకే ముందుగా కూడా స్టోన్స్ ఫామ్ అయినాయి అని సర్జరీ చేసినాము. అయినా మనకి గాల్బ్లాడర్ కింద వేరే పెద్ద గొట్టాలు ఉంటాయండి, పేగుకి జాయిన్ అయ్యేవి, లివర్ నుంచి వచ్చేటివి. ఆ గొట్టాల కూడా ద్రవం ఉంటుంది కదా, మరి ద్రవం ఉన్నప్పుడు అక్కడ కూడా స్టోన్స్ తయారవచ్చు కదా. సో అదే విధంగా చూస్తే మనకి సర్జరీ తర్వాత కూడా ఫుడ్ రిలేటెడ్ మనకి సిబిడి అంటే కామన్ బైల్డక్ట్ అంటాం, అది పెద్ద గొట్టం, మహా పెద్ద వృక్షం అది, అంటే అట్లా ఊహించుకోవాలి. ఇవన్నీ కొమ్మ, గాల్బ్లాడర్ అనేది ఒక ఆకు, ఒక కొమ్మ లాంటిది, కింద పెద్ద వృక్షమే ఉంది. ఇంకా దాన్ని మనం ఎటువంటి సర్జరీ చేసినా ఏం చేసినా అది మనిషికి ఉండాల్సిన అవయం, దాన్ని తీసేయలేం కదా, మరి అందులో ద్రవం ఉంటుంది కదా. సో అందులో కూడా మళ్ళీ స్టోన్స్ వచ్చేస్తే మళ్ళీ సేమ్ సింప్టమ్స్ ఉంటాయి పేషెంట్ కి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి నూనె పదార్థాలు కానీ ఫాస్ట్ ఫుడ్లు కానీ లేదా అధికంగా కొవ్వు ఉండే ఆహార పదార్థాలు తినడమే దీనికి మూల కారణము. అలాగే ఇప్పుడు మారుతున్న జీవన శైలి కూడా కారణమవుతుందా సార్? మీరు చెప్పినట్టు సెడేటివ్ జాబ్స్ కానీ.
0: అవును సార్, సెడేటివ్ జాబ్స్ ఒకటి, అండ్ స్లీప్ అండ్ డైట్ ఎప్పుడైనా ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్, ది బోత్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. నిద్ర సరిగా లేకపోయినా, ఆ డైట్ మనకి లేకపోయినా, ఎక్సర్సైజ్, సెడేటివ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కారణాలు అండి.
1: ఓకే డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అలాగే ఈ పిత్తాశయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి జీవనశైలిలో ఇప్పుడు మనం ఈ ఆధునిక కాలంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం సార్?
0: నైట్ మనం రెగ్యులర్గా, మనం ఇండియన్స్ వీ కన్స్యూమ్ లాట్ ఆఫ్ కార్బ్స్ అండి, రైస్ చాలా ఎక్కువ తీసుకుంటాం, లేదా చపాతీలు అని, అది చపాతీలు అనేది మళ్ళీ ఏదో మనం మంచి పని చేస్తాం చపాతీస్ మీద పడతాం. అవి రెండు కాకుండా ఐ విల్ అడ్వైస్ టు గో ఫర్ ఎ గుడ్ ఫైబర్ రిచ్ డైట్, పీటు పదార్థం ఎక్కువ ఉన్న తిండి, అంటే రాగి జావ కావచ్చు, పజ్జున్న గడక కావచ్చు, జొన్న రొట్టె కావచ్చు, కూరగాయలు, అయితే ఫైబర్ ఫుడ్స్ లైక్ క్యారెట్ కావచ్చు, కీరా కావచ్చు, బీట్రూట్ కావచ్చు. ఈ డైట్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మనం ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకొని, కొవ్వు పదార్థాలని నూనెతో చేసిన, నూనెలో గోలించిన ఐటమ్స్ తగ్గించుకొని, రోజుకి ఒక 20-30 మినిట్స్ వాకింగ్ చేసుకున్నా కూడా మనకి ఈ సమస్యలు రావు.
1: ఓకే అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ముందుగా చెప్పినట్టు పొత్తి కడుపులో నొప్పి మాత్రమే ఒక్కటే సింప్టమా పిత్తాశయానికి ఏదైనా సమస్య ఉంటే, లేదంటే జ్వరము, వాంతులు, కళ్ళు కొంచెం పసుపుగా మారడం ఇలాంటివి కూడా సింప్టమ్స్
0: ఉంటాయండి? ఉంటాయండి, ఇందాక చెప్పినట్టు ఓన్లీ కొలలితియాసిస్ అంటే గాల్బ్లాడర్లో స్టోన్ మాత్రమే ఉండడాన్ని కొలలితియాసిస్ అంటాం, దానికి మనకి వచ్చేది ఓన్లీ పెయిన్ కంప్లైంట్ అండి, అంతే. జ్వరము రాదు, వాంతులు కూడా తక్కువ శాతంగా వస్తూ ఉంటాయి. అక్యూట్ కోలిసిస్టైటిస్ మాత్రం మనకి ప్రెజెంటేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది, జ్వరం చాలా సివియర్ గా రావడం, అప్పుడప్పుడు జాండీస్, పసకలు ఉండడము, తీవ్రమైన నొప్పి, తట్టుకోలేని నొప్పి, షార్ప్ అయినది, పొడిసినట్టుగా ఉంటుంది నొప్పి. సో సింప్టమ్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ అండి, లోపల వ్యాధి పరిగణించి మనం చూడాలి పేషెంట్.
1: అంటే ఈ కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే వీలైనంత తొందరగా డాక్టర్ని సంప్రదించాలండి.
0: 100%.
1: అలాగే డాక్టర్ గారు, మీరు మామూలుగా ఒక డాక్టర్ గా సొసైటీకి మీరిచ్చే సందేశం ఏంటి? పిత్తాశయాన్ని కానీ, పిత్తాశయంతో పాటు మామూలుగా ఆరోగ్య జీవనం గడపడానికి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి సార్?
0: నా సైడ్ నుంచి చెప్పాలంటేనండి, ఎక్సర్సైజ్ అనేది ఒక మ్యాండేటరీ థింగ్ అండి. ఈ రోజులలో పాపులర్ అవుతుంది బాగా, అందరూ ప్రోటీన్ అంటున్నారు, కానీ 30 ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఫాదర్ నేను చూస్తున్నా కూడా చెప్తున్నాను, ఎక్సర్సైజ్ అనేది ఆయన చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రయారిటీగా పెట్టుకుంటారు. పొద్దున లేస్తే 6:30 బయట కాలు వేస్తాడు, వాకింగ్ వెళ్ళొస్తాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, అలా చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. సో నా అడ్వైస్ జనాన్ని, సొసైటీకి ఏంటి అంటే, ప్రజలకి పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక 20 నిమిషాలు నడక అది చేసుకొని కొంచెం ఫుడ్ లో మెయింటైన్ చేసుకుంటే మీకు బీపీ రాదు, షుగర్ రాదు, ఇవన్నీ సమస్యలకి చాలా దూరంగా హ్యాపీగా ఉంటారు.
1: అలాగే డాక్టర్ గారు, మామూలుగా స్త్రీలలో నెర్సరీ సమయంలో వాళ్ళు కొంచెం కడుపు నొప్పితో బాధపడడం చూస్తూ ఉంటాము సార్, దానికి ఇప్పుడు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు వచ్చే నొప్పికి తేడాను వాళ్ళు గుర్తించగలుగుతారా సార్?
0: ఉంటుందండి. ఇప్పుడు మనకి గాల్ బ్లాడర్ అనేది, ఇప్పుడు మనకి అబ్డోమెన్ పొట్టని మనము క్వాడ్రెంట్స్ లాగా డివైడ్ చేసి చూద్దాం. క్వాడ్రెంట్ అంటే 4 ముక్కల్లాగా, 4 భాగాల్లో చూస్తే అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, రైట్ లోవర్ రైట్ లోవర్ లెఫ్ట్. సో మనకి అప్పర్ రైట్ అండి మన గాల్ బ్లాడర్ అసోసియేటెడ్ రీజియన్, దానికి సంబంధించిన నొప్పిలన్నీ అప్పుడంటే కుడి సైడ్ ఛాతి బొక్కల కింద షార్ప్ పెయిన్ వస్తే మాత్రం మోస్ట్లీ

0: గాల్ బ్లాడర్ అని అనుకోవాలి. మనకి ఇది మీరు చెప్పేది, మీరు అడిగిన ప్రశ్నలో మీరు లేడీస్కి సైక్లికల్ పెయిన్ అండి, అదంటే నెలసరి వాళ్ళు వచ్చేది కాబట్టి తనకి పేషెంట్ కి ముందే ఒక అవగాహన ఉండుంటది, నా లాస్ట్ డేట్ ఈ డేట్ లో వచ్చింది కాబట్టి ఈ డేట్స్ లో వస్తుంది నొప్పి. మళ్ళీ ఒకవేళ లోవర్ అబ్డమెన్ లో వస్తుంది అండి మనకి పీరియడ్స్, లోవర్ అబ్డమెన్ బొడ్డు కింద సైడ్ అటు గాని ఇటు గాని రావడము అట్లా, సో దే కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ అది కాదు గాల్ బ్లాడర్ నొప్పి, ఇది నాకు పీరియడ్స్ నొప్పి అని ఈజీగా తెలుసుకోగలరు వాళ్ళు.
1: అంటే సాధారణంగా మహిళలకే కానీ పురుషులకే కానీ మీరు చెప్పినట్టు కడుపులో గనక షార్ప్గా పెయిన్ ఒకేసారి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని
0: సంప్రదించాలి. 100% అండి, అది అప్పర్ క్వాడ్రంట్ ఉంటేనేమో, ఐ మీన్ రైట్ అప్పర్ ఉంటేనేమో గాల్ బ్లాడర్, రైట్ లోవర్ ఉంటే మనకి అపెండిక్స్ కూడా ఉంటుంది, రైట్ లోవర్ అపెండిక్స్ అది కూడా ఎనీ షార్ప్ పెయిన్ అక్యూట్ ప్రెజెంటేషన్ అంటే అప్పటిదప్పుడు సడన్ గా ఇన్ని రోజులు లేని నొప్పి ఒక రెండు రోజులు లేకపోతే ఒక రోజు నుంచి తీవ్రంగా వస్తుందంటే 100% లేట్ చేయకుండా పక్కనున్న ఊర్లో ఉన్న డాక్టర్కి వెళ్ళి సూదులు వేసుకోకుండా వెంటనే కరెక్ట్ సర్జన్ ని కానీ ఫిజిషియన్ ని కానీ కలిసి అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకొని నిర్ధారణ చేసుకోండి, మీకే మంచిది.
1: ఓకే, పిత్తాశయం మన శరీరంలో చిన్న అవయవమే అయినప్పటికీ మన జీర్ణ వ్యవస్థలో దాని పాత్ర ఎంతో ముఖ్యమైనది. పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, అజీర్తి వంటి లక్షణాలను ఎప్పుడూ సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకండి. సమయానికి సమస్యను గుర్తించి వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను సులభంగా నియంత్రించుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి, తగిన జాగ్రత్తలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకు వచ్చేసి పిత్తాశయ సమస్యలపై ఎన్నో విలువైన సూచనలను, సలహాలను మన శ్రోతలకు ఇచ్చినందుకు గాను డాక్టర్ ప్రణీత్ రాజ్ పటేల్ గారికి శ్రోతలందరి తరపున మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: శ్రోతలు ఇంతవరకు గాల్ బ్లాడర్ సమస్యలు, అప్రమత్తతే ఆరోగ్యానికి రక్ష, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రణీత్ రాజ్ పటేల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా సిరిసిరి మూవా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారాములు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. దాసరి నారాయణరావు గీతానికి సత్యం సంగీతం.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనుబంధం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వేటూరి గీతం చక్రవర్తి సంగీతం.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: ఇప్పుడు వినండి రౌడీ మొగుడు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. MM కీరవాణి రచనకి MM కీరవాణి సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయోలిన్ వాయిద్యం వింటారు.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: کیوں نہ اپنائیں خوشیاں اپنا کر منو درپن۔ کال کریں 844-844-0632 پر اور پائیں NCERT द्वारा अपनी शैक्षिक व भावनात्मक समस्याओं का समाधान।
1: और अब इसी कार्यक्रम के साथ हम अपने आज के उमंग प्रसारण को विराम देने की आज्ञा चाहेंगे, तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, कुसुमलता, चेतना, अर्शद, प्रसून और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सुमन संजय कुमार जी के साथ आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: శ్రోతలింతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా బతుకమ్మ చిత్రం నుండి టి ప్రభాకర్ సంగీత సారథ్యంలో తేలు విజయ ఆలపించిన సాంప్రదాయ గీతం

0: చిత్రసీమలో తరువాతి పాట బలగం చిత్రం నుండి భీమ్ సెస్రోలియో స్వీయ సంగీత సారథ్యంలో రామ్ మిరియాల మంగ్లీతో కలిసి పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్.
1: ఇంకా వింటున్నారు బాలు, ఇప్పుడు వద్దాం రా ఊర్లే కొన్ని అక్క.

0: తిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా? ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి, ఎరుముడి చిత్రం నుండి డప్పు శ్రీను పాడిన పాట చోడం శ్రీనివాసరావు గీతానికి జేవి ప్రకాష్ కుమార్ సంగీతం.

వీరమణి గంటలే విల్లాలి వీరనే వీరమణి గంటలే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

మనశంకర వరప్రసాద్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీతం, భీమ్ సెస్రోలియో సంగీతం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో బ్లేజ్ రణీనారెడ్డి పాడిన పాట, శ్రీమణి దేవిశ్రీ ప్రసాద్ గీతం.

హనుమాన్ చిత్రం నుండి గౌరాహరి స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, పాట రచన కాసర్ల శ్యామ్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, బోలాశంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణే మంగ్లీ పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం.

రాజువేడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురావ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట మిట్టపల్లి సురేందర్ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి సాగర్ గీతామాధురి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శాంతి గీతం సంగీత రూపకం వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాంతి గీతం సంగీత రూపకం. రచన శ్రీ జి నరసింహారావు. సంగీతం శ్రీ ఒద్దెరాజు వెంకటరామారావు. వినండి శాంతి గీతం సంగీత రూపకం.

అనంతమైన కాలములో విశ్వసృష్టి జరిగినప్పటి నుండి ఒక క్రమమైన లయను అనుసరించి పరిభ్రమణం సాగిస్తుంది ఖగోళ రాశి. జీవకోటికి ఆధారభూతమైన ధరిత్రిపై మానవ క్రమ వికాసముతో పాటు మారణ హోమాలు జరుగుతూ అశాంతిమయమైన స్థితి ఏర్పడుతుంది. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి శాంతిని స్థాపించాడన్న సత్యం మన వేద పురాణ ఇతిహాసాలు ప్రవచిస్తున్నాయి. యుగయుగాల చరిత్రలో ధరిత్రి కాంక్షించేది శాంతిగీతమే.

ఒంటరితనముతో పరితపిస్తున్న పుడమితల్లి ఆవేదనను అవగతం చేసుకున్న జగత్ప్రభువు అలా జలరాశిని, సమస్త ప్రకృతిని సృష్టించినను ఆ పృథ్వీమాత ఆంతరంగిక చింతన మాత్రము ఆగలేదు.

ఆది మానవుడుద్భవించి ప్రకృతి శక్తులను స్వాధీనం చేసుకోవాలని, జీవకోటిపై ఆధిపత్యం వహించాలని సంకల్పించడంతో సంఘర్షణ మొదలైంది.

ఆ విధంగా నరసృష్టి జరిగాక, నాగరికత హెచ్చాక, ప్రకృతి వైరశక్తులను జయించినాడు మానవుడు. అయినా

మనుగడ కోసం జరిపే పోరాటంలో చెలరేగిన దారుణ హింసాకాండను చూడలేని అవని దుఃఖిస్తుంది ఇలా.

అని పుడమతల్లి తల్లడిల్లి జగన్నాటక సూత్రధారిణి విశ్వ శాసనాధికారిని వేడుకొనక విశ్వాధార నిలయుని వాణి ఇలా వినిపించింది.

పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమునందు నెరవేరుగాక. ఆమేన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా హ్యాపీడేస్ చిత్రం నుండి కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య పాడిన పాట. వెంకటేష్ పట్వారి గీతానికి మిక్కిజె మేయర్ సంగీతం.

కార్యక్రమంలో తర్వాతి పాట భారతీయుడు చిత్రం నుండి కేజే యశ్దాస్ పాడిన పాట భువనచంద్ర గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఎవడిగోల వాడిదే చిత్రం నుండి మాల్గడి శుభ మాలతి టిప్పు పాడిన పాట. జగన్నాథ్ గీతానికి కమలాకర్ సంగీతం.

0: ఏమైందే?
1: నీళ్ల కోసం నేను చెరువు కడితే
0: ఆ వెడితే

చిత్రసీమలో తర్వాతి పాట గజనీ చిత్రం నుండి హరీష్ రాఘవేందర్, బాంబే జయశ్రీ పాడిన పాట. వెన్నెలకంటి గీతం హరీష్ జయరాజ్ సంగీతం.

కార్యక్రమంలో తరువాతి పాట మావి చిగురు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

నువ్వు నేను చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ బృందం పాడిన పాట. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

కార్యక్రమంలో తర్వాత పాట. రౌడీగారి పెళ్ళాం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతానికి బప్పిలహరి సంగీతం.

తులసి చిత్రం నుండి సాగర్ చిత్ర పాడిన పాట. భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినండి వానా చిత్రం నుండి రంజిత్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, కమలాకర్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే లక్ష్మి. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని రోజుకో అలంకారంలో కొల్చుకుంటాం ఈ 9 రోజులు. మరి ఇలాంటి సందర్భాలలో గుర్తొచ్చే పాటలలో తప్పకుండా ఉండే పాట సప్తపదిలోని అఖిలాండేశ్వరి కదా. పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి అవతార విశిష్టతను వర్ణిస్తూ వేటూరు సుందరరామూర్తి గారు రచించిన ఈ గీతం భక్తి పారవశ్యంతో పరవశింపచేస్తుంది. ఇక స్వరబ్రహ్మ కెవి మహాదేవన్ గారి స్వరకల్పన, దిగ్గజ గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారుల గానం బెరసి ఈ అమృత గీతం మీకోసం.

తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

జడుతాం.

అమృత గీతం టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రకృతి రమణీయతను, సూర్యోదయంతో మేల్కొనే ప్రాణికోటి, పక్షుల కిలకిలా రావాలు, ఒకటేమిటి సమస్త జీవరాశులను సీతారామశాస్త్రిగారు అద్భుతంగా వర్ణించిన ఈ గీతం దేవ సంగీతంతో, చిత్రగారి తీయని స్వరంతో మనల్ని మంత్రముగ్ధులం చేస్తుంది. మెల్లగా మెల్లగా అంటూ మనల్ని చేరుతుంది, తట్టి లేపుతుంది. మరి వింటూ చూసేద్దామా ఉషోదయాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు అమృత గీతం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. చూడకుండానే పుట్టిన ప్రేమకు వారధిగా మారిన ఉత్తరాల సాక్షిగా ప్రేమలేఖ సినిమాలోని ఈ గీతంతో ప్రేమలో పడిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది భువనచంద్ర గారి సాహిత్యం, దేవగారి సంగీతం. ఇక పెక్యులియర్ వాయిస్ అనురాధ శ్రీరామ్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ మెలోడీ. ఆస్వాదించండి.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం టైం ఆన్ వివిద్ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. అన్కండిషనల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమను పాటగా వినాలన్నా పాడుకోవాలన్నా, అంతెందుకు ప్రేమ చేసే అద్భుతాలన్నింటినీ తెలుసుకోవాలన్నా ఆర్య చిత్రంలోని ఈ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్స్తో పాటు మెలోడీస్ని కంపోజ్ చేసి మ్యాజిక్ చేసే దేవిశ్రీప్రసాద్, సిరివెనల్ గార్ల కాంబినేషన్లో సాగర్ సుమంగళిలు పాడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఎప్పుడు విన్నా ఇలా మెస్పరైజ్ చేస్తూనే ఉంటుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చోదశక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead, it is also the ability to empower others to move ahead. Bharat ka manna hai competition zaruri hai lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం అని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1,000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: పవర్ కే పర్పజ్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ్ హో, సశక్త హో. ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే ఏక దశక్ మే 25 కరోర్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా.
0: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి

70 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడిపి వృద్ది అంచనా జూలైలో ఉన్న 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ది సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బోట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయన్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గూర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో బుధి గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్ లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్ తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్ చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి రేపు ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

పుష్ప టూ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినసాం. యాక్చువల్ గా శ్రేయ ఘోషల్ అంటే మనకి మెలడీస్ మెలడీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి సాంగ్స్ కూడా ఎంత చక్కగా పాడతారో ఇలాంటి పాటల వల్ల మనకు అర్థమైపోతుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మార్నింగ్ టైంలో తీసుకునే బ్రేక్ఫాస్ట్ శరీరానికి రోజంతా అవసరమైన శక్తినిచ్చి మనం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేలా చేస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్లు, సమృద్దిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలంటారు నిపుణులు. మరి వాటిలో కొన్నింటి గురించి, అది కూడా దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్ లో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్, మెలోడీ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి ఇందాక చెప్పగదా మీకు దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి, అవి కూడా ఏంటంటే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు చెప్తానని. పెసరపప్పు అట్టు, పెసరట్టు. పెసరట్టు ఉప్మా కాంబినేషన్కి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలియదు కాదు కదా. అసలు ప్రోటీన్కి బెస్ట్ ఆప్షన్ పెసరపప్పు అట్టు తెలుసా? పెసరట్టులో వేసుకునే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరతో పాటు పెరుగు కలిపి తింటే ఈ పోషక విలువలు రెట్టింపు అవుతాయటండి. మరి ఈసారి పెసరట్టు తినేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ మీతో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రక్ ఆన్ ద వే.

కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, మిక్కీ జెమేయర్ గారి సంగీతం మిక్స్ చేస్తే ఇలాంటి మ్యాజికల్ సాంగ్స్ అనుకుంటాం. కానీ మనం చాలా అప్డేటెడ్గా ఉన్నాం, చాలా ఫార్వర్డ్గా ఉన్నాం, చాలా టెక్నికల్గా ముందుకెళ్ళిపోయాం అది ఇదని. కానీ మన మూలాల్ని ఎప్పుడు మర్చిపోం అనడానికి ఎగ్జాంపుల్ ఇలాంటి పాటలు, ఇలాంటి జానపద పాటల్ని ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం, సూపర్ హిట్ చేస్తున్నాం, అంతే కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పనీర్. వెజిటేరియన్స్కు పనీర్ మంచి ప్రోటీన్ వనరులు దొరికే ఆహార పదార్థంగా నిపుణులు అంటారు. పనీర్ బుర్జీ, పనీర్ రోల్ లేదంటే కూరగాయలతో తయారు చేసే శాండ్విచ్ రూపంలో కూడా తీసుకొచ్చట. మీకు తెలుసా, పనీర్లో ప్రోటీన్తో పాటు ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియం కూడా లభిస్తుందట. సో ఈసారి ఎలాగూ చాలా మంది పనీర్ లవర్ చాలా మంది ఉంటారు కాబట్టి ఈసారి కూడా ఎంచక్కగా ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట పనీర్ని. ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు మీకోసం మరో లవ్లీ ట్రాక్.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రోటీన్లు సమృద్ధిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మనం మొలకెత్తిన పెసలు, శనగలు, పప్పుధాన్యాలను మార్నింగ్ టైంలో సలాడ్స్ లేదంటే చాట్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి టేస్ట్ కోసం అంటే కొంచెం చప్పగా ఉంటాయి, ఎలా తినాలబ్బా అనిపిస్తుంది కదా. సో అదిగులు లేకుండా వీటిలో నిమ్మరసం, ఉల్లిపాయ, టమాటా, కాస్త మిరియాల పొడి కలుపుకోవచ్చు. వీటి వల్ల ప్రోటీన్ అలాగే సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయట. మరి సో ఈసారి ఇవి కూడా మనం ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ప్రోటీన్ సమృద్ధిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు శనగల సలాడ్. ఉడికించిన తెల్ల లేదా నల్ల శనగలను చిలికిన పెరుగుతో కలపడం ద్వారా తేలికగా అనిపించే బలవర్ధకమైన బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. శనగల నుంచి ప్రోటీన్ ఫైబర్, అలాగే పెరుగు ప్రోబయోటిక్స్తో పాటు కాల్షియం, ప్రోటీన్లను కూడా అందిస్తాయట. సో మరి బ్రేక్ఫాస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, రోజును హెల్దీగా హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఫిట్గా యాక్టివ్గా కూడా ఉండొచ్చు అనమాట. సో మరి ఫాలో అయితే సరిపోతుంది కదా, ఏమంటారు? అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మెస్మరైజింగ్ మెలడీ.

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు పెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీది ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాల తీరు పార్లమెంటులో నవ్వుల పాలైందని మండిపడ్డారు. భారత ఎన్నికల సంఘం నిర్ణయాల్లో లోపాలున్నాయని కమిషన్ సభ్యులే పేర్కొంటున్న తరుణంలో సీఎస్ఈ జ్ఞానేష్ కుమార్ పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరసించారు. ఢిల్లీలో ఇండీ కూటమి చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈ పోరాట పంథాపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈరోజు ప్రజాభవన్లో భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, క్వార్టర్ల స్థానంలో నెహ్రూ హౌజింగ్ కాలనీల నిర్మాణం, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ చేపడతామన్నారు. అలాగే రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సింగరేణి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ ఆయన శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫార్ములా ఈరెస్ కేసులో తనపై వచ్చిన అవినీతి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సాక్ష్యాలు లభించనందున ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో బారాసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జీవో 109, గెజెట్ 49 ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీ గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందనే ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని, ప్రజలను కోరింది. నీటి సరఫరా సమాచారాన్ని అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తగినంత సిబ్బంది, థర్మల్ విద్యుత్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉచిత విద్యుత్తుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులను, గోదావరి పుష్కరఘాట్ నిర్మాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ముక్కోటి శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలా 10 బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
1: గోదావరి పుష్కరం సంబంధించి రివర్స్ పరిశీలించడం జరిగింది. ఘాట్ శాంక్షన్ అయింది. నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా 270 మీటర్ అండ్ అలాగే 230 మీటర్స్ ఈ ఘాట్ కూడా పరిశీలించడం జరిగింది. టీఆర్ 1 భద్రాచలం కూడా ఉంది. అలాగే పెళ్లి భక్తులు జనం కూడా కేవలం ఇక్కడ కాదు, కిన్నపక్కలో, అశ్వాపురంలో, ఉమ్మగూడెంలో, పర్ణశాలలో అక్కడ కూడా అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ కి పంపడం జరిగింది.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి కంటే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. నీరు, విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలని, సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మొత్తం 251 కొనుగోలు కేంద్రాలను సిద్దం చేయాలని సూచించారు. అలాగే గత సీజన్ల సీఎంఆర్ డెలివరీలో వేగాన్ని పెంచాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రివేళ భక్తుల దాండియా నృత్యాలతో ఆలయం కోలాహలంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి బాలాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజైన ఈరోజు సరస్వతి అమ్మవారు చంద్రఘంట మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు

బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం విబి క్లాక్ల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. అఖండ భారతదేశం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు పర్వదినాలకు నిలయం. ప్రతి పండుగకు ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. జీవితంలో మనం ఆచరించవలసిన అంశాలెన్నో ముడిపడి ఉంటాయి, అర్థం చేసుకోవాలంతే. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకమ్మ ప్రకృతి పండగ, పూల పండగ, మానవ జీవితం పర్యావరణంతో ఎలా మమైకమై ఉందో తెలిపే పండగ. తెలంగాణ రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మను మహిళలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మరి రంగురంగు రకాల పువ్వులతో 9 రోజులు బతుకమ్మ రూపంలో ప్రకృతికి సౌభాగ్య సంతోషాలకు మరో రూపమైన పార్వతీదేవిని ఆరాధిస్తారు. సమష్టితత్వానికి సమైక్యతకు ప్రతిరూపం మహిళలందరూ కలిసి పాడే బతుకమ్మ పాటలు. మరి ప్రకృతిని పర్యావరణాన్ని దైవస్వరూపాలుగా కొలుస్తున్నామంటే పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది బతుకమ్మ. ఈరోజు నానబియ్యం బతుకమ్మగా జరుపుకుంటున్నారు. మరి శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. యావత్ భారతదేశం ఘనంగా జరుపుకునే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారిని పూజిస్తాం. శక్తికి ప్రతిరూపమైన ఆది పరాశక్తిని ఆరాధిస్తాం. మనతో ఉండే, అంటే మనలో ఉండే సహజ సిద్ధమైన దుర్గుణాలకు బదులుగా సద్గుణాలను ప్రసాదించమని కోరే సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను చెబుతారు. ఇక తొలి అలంకారంగా ఉత్తరాదిన శైలపుత్రి, దక్షిణాదిన బాలాత్రిపుర సుందరి. ఓర్పుకు, సహనానికి ప్రతిరూపంగా దుష్టశక్తులపై విజయం సాధించి కష్టాలను తొలగించే తల్లిగా కొలుస్తాం. సంపద, శ్రేయస్సు, మనశ్శాంతి, జ్ఞానాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇక రెండవ అలంకారంగా ఉత్తరాదిన బ్రహ్మచారిణి, దక్షిణాదిన గాయత్రీదేవి. దృఢ సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణకు ఆలవాలం. సోమరితనం, అహంకారం, అసూయ లాంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండటానికి అమ్మను ఆశ్రయిస్తారు. జ్ఞానానికి అధిదేవత గాయత్రీదేవి. ఇక మూడవ అలంకారం ఉత్తరాదిన చంద్రఘంట, దక్షిణాదిన అన్నపూర్ణ. గడ్డు పరిస్థితుల్లోనూ చెదరని ఆత్మవిశ్వాసం ఇవ్వడం ఈ అలంకారం ప్రత్యేకత. సమస్త ప్రాణకోటికి ఆహార ప్రదాత అన్నపూర్ణదేవి. కుటుంబ శ్రేయస్సుకు, అనుబంధాలు బలపడటానికి ఆత్మీయత నిండిన ఆహార విలువను తెలియచేసే రూపం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 4వ రోజు అలంకారం ఉత్తరాదిన కుష్మాండదేవి, దక్షిణాదిన మహాచండీదేవి. చిరునవ్వుతో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన దేవి. ఈ తల్లిని పూజిస్తే మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందనేది భక్తుల నమ్మకం. ధైర్యం, ఆరోగ్యం, సంపదలు ఇచ్చే అలంకారం మహాచండీదేవి. 5వ రోజు అలంకారం ఉత్తరాదిన స్కందమాత, దక్షిణాదిన లలితా త్రిపుర సుందరి. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిచ్చే అమ్మ. మంచి సంతానాన్ని ప్రసాదించడమే కాదు, వాళ్లని సంరక్షించుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని, సంపదను ఇస్తుందని విశ్వసిస్తారు. లలితా త్రిపుర సుందరి అలంకారం ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించే రూపం.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 6వ రోజు అలంకారం. ఉత్తరాదిన కాత్యాయనీదేవి, దక్షిణాదిన మహాసరస్వతీదేవి. శాంతి, ఆనందం, సంతోషకరమైన జీవితం, విజయాన్ని ప్రసాదించే అలంకారం కాత్యాయనీదేవి. సాత్విక రూపమైన అమ్మవారిని సృజనాత్మకతకు మూలదైవంగా, ఆమె వీణ నుంచి వచ్చే కంపనాలు సమస్త విశ్వాన్ని చేతనంగా ఉంచి సకల భయాలను దూరం చేస్తాయని నమ్ముతారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆన్ వివిధ భారతి 100.8 FM. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 7వ రోజు అలంకారం. ఉత్తరాదిన కాళరాత్రి, దక్షిణాదిన మహాలక్ష్మీదేవి. ఉగ్రరూపం. ప్రతికూలత నుంచి రక్షణ పొంది భయం లేని జీవితాన్ని గడపొచ్చనే నమ్మకం. కాళరాత్రి అలంకారం. ఇక అందం, దయ, కరుణ, విజయం, వంశవృద్ధి వంటి ఎన్నో సుగుణాలకు నిలయం మహాలక్ష్మీదేవి అలంకారం. 8వ రోజు అలంకారం. ఉత్తరాదిన మహాగౌరి, దక్షిణాదిన దుర్గాదేవి. భయం, పాపాల నుంచి విముక్తి కలిగించే రూపం మహాగౌరి అలంకారం. ఇక నారీశక్తికి ప్రతీకగా దుర్గాదేవి రూపం ఆరోగ్యాన్ని, శారీరక మానసిక స్వస్థతను ప్రసాదించే దేవిగా కొలుస్తాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM చైతన్య స్ఫూర్తి టైం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 9వ అలంకారం. ఉత్తరాదిన సిద్ధిదాత్రి, దక్షిణాదిన మహిషాసురమర్దిని, కోరిన కోరికలను ప్రసాదించే వరదాయిని, పరిపూర్ణ శక్తి స్వరూపిణి సిద్ధిదాత్రి, అంతర్గత శాంతిని ఇచ్చే రూపంగా పూజిస్తాం. ఇక చెడుపై మంచి విజయం సాధిస్తుందని తెలియజేసే అలంకారం మహిషాసురమర్దిని. అమ్మను పూజిస్తే ఆత్మశుద్ది జరిగి అర్షడ్వర్గాలపై విజయం సాధించగలమని భక్తుల విశ్వాసం. మరి దైవాన్ని పూజించడం ఎంత ముఖ్యమో అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనం జరుపుకునే పండుగలకు సార్థకత. ఆలోచించండి.

సమయం 2 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు మెలడీ టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ టైం 2:15 దాటింది. వెల్కమ్ టు మెలడీ టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. రోజు హ్యాపీగా స్టార్ట్ అయ్యి హ్యాపీగా గడిచింది అనుకోండి, హ్యాపీగా ఉంటారు. అదే సోసోగా ఉంది, ఏదో పర్లేదు అన్నట్టుగా ఉంటే ఇలాంటి పాటలు వింటే, అంటే మెలడీస్ వింటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో మీకోసం బోల్డ్ అనే మెలడీ సిద్ధంగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

మాస్ మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ డ్యూట్ వినేసాం. సాహిత్య గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. యాక్చువల్ గా ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఒక లైలా కోసం సినిమాతోటి స్టార్ హీరోయిన్ గా మారి ఆ తర్వాత అగ్ర హీరోలందరితోటి నటించి ఎన్నో హిట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన క్యూట్ హీరోయిన్ పూజా హెగ్డే అండ్ ఎనర్జెటిక్ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఇంటర్ గారు లాంటి హీరోలతోటి ఈక్వల్ గా డాన్స్ చేసే హీరోయిన్. ఈరోజు తన బర్త్డే కాబట్టి తనకు బర్త్డే విషయస్తో గద్దలకొండ గణేష్ సినిమా నుంచి ఎల్లుగొచ్చి గోదారమ్మ పాట ఉంది కదా, యాక్చువల్ గా శ్రీదేవి గారు లాంటి డాన్సర్ ని హీరోయిన్ ని రీప్లేస్ చేయడం అనేది అసలు ఊహకందని విషయం. కానీ ఈ పాటలో మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ శ్రీదేవి గారికి ఈక్వల్ గా డాన్స్ చేశారు పూజా హెగ్డే. అందరే అభిమానాన్ని అభినందనల్ని అందుకున్నారు. మరి తనకి బర్త్డే విషయస్తో ఈ సూపర్ హిట్ సాంగ్.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా.

0: చూడొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్ గా మన తెలుగు సినిమాల్లో ఎన్ని పాటలున్నా కూడా సోలో సాంగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అది మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఆ పాటలకి సాహిత్యం, సంగీతం అద్భుతంగా కుదిరి అండ్ పిక్చరైజేషన్ కూడా తోడైందనుకోండి, మంచి పిక్చరైజేషన్, అసలు ఆ పాటలు సూపర్ హిట్ అంతే. అలాంటి పాటలు ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నుంచి చలి చలిగా అల్లింది. అసలు శ్రేయ ఘోషల్ గారి వాయిస్లో ఈ పాట ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ అంతే. అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం ఎంత బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ పాట వినేద్దామా?

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. మంచి మంచి మెలోడీస్ అలా బ్యాక్ టు బ్యాక్ వింటుంటే అసలు ఆ ఫీలే వేరు కదా. ఇందాక చెప్పినట్టుగా రోజంతా సోసాగా ఉందనుకోండి, ఆ సోసో కాస్త సో హ్యాపీగా అయిపోతుంది అనమాట. ఇక సుమన్ థర్డ్ ప్రొడక్షన్స్ అంటే ఫీల్ గుడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నెన్ని మంచి సినిమాలు కదా. విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో మనసంత నివే సినిమా వచ్చింది 2002లో, గుర్తుంది కదా. అసలు ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి మంచి మంచి పాటలు తోడైతే, మ్యూజిక్ తోడైతే ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తుందో మనకే తెలుసు. ఆ సినిమా చూస్తుంటే ఒక హాంటింగ్ స్టోరీ అనమాట. మరి అందులో అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి, కానీ చిత్ర గారు పాడిన పాట ఒకటి ఉంటుంది, కిటకిట తలుపులు, అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఇక ఆర్పి పట్నాయక్ గారు, అప్పుడు అసలు ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ లేని సినిమాలు అంటే ఏవి లేవేమో అనిపించింది 2002లో అనమాట కదా. అన్ని బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్సే. మరి అలాంటి హిట్ సాంగ్ ఒకటి మనసంతనివే సినిమా నుంచి మీకోసం

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం మెలోడీ టైమ్ టై. అన్ని మంచి మంచి మెలోడీస్ కదా. యాక్చువల్ గా మనకి సినిమా పరిశ్రమలో ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నా, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే అల్టిమేట్ హిట్ పైర్ అయిపోతాయి అనమాట. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా నచ్చేస్తాయి మనకి. అండ్ రిపీటెడ్ గా వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే అంత ఆనందం, అసలు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ అలాంటి హిట్ పేర్లే వెంకటేష్ సౌందర్య గారిలో ఒకటి. ఎన్ని సినిమాలు కదా ఇప్పుడు చెప్తే మన మెలడీ టైం కూడా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్సే. అలాంటి వాటిల్లో ఒకటి రాజా సినిమా. నిజంగా టైటిల్ రాజా అని హీరో పేరు ఉంటుంది కానీ సినిమా అంతా కూడా హీరోయిన్ ఓరియంటెడ్. అంటే ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఈక్వల్ గా ఉంటారన్నమాట. ఒకరికొకరు పోటా పోటీగా నటించే సినిమా వల్ల ఇది కూడా ఒకటి. అందుకే మనకి వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి, లేదంటే స్టోరీ, డైలాగ్స్, సీన్స్ ఏవైనా సరే అలా మనసుకి హత్తుకుపోతాయి. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. మరి రాజా సినిమా నుంచి సూపర్ సాంగ్ విందామా. ఎస్ఏ రాజకుమార్ గారి సంగీతం, సామవేద షణ్ముఖ శర్మ సాహిత్యం. ఈ అద్భుత గీతం మీకోసం.

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మెలోడీస్ వింటుంటే వినోదం కాక ఆనందం కాక ఇంకేముంటుంది చెప్పండి. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివన్నీ వింటుంటే అసలు ఫీల్ హ్యాపీనెస్సే వేరనమాట. యాక్చువల్గా మనకి సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డులను తిరగరాసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలో ఒకటి బొబ్బిల్ రజ. యాక్చువల్గా అది వెంకటేష్ గారికి ఒక యాక్షన్ హీరోగా స్టార్డమ్ని తెచ్చిచ్చిన సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం దివ్య భారతి అనే ఒక క్యూట్ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసిన సినిమా కూడా. ఆ సినిమాతోటి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఫస్ట్ మూవీతోనే. ఆ తర్వాత అగ్ర హీరోలు అందరితోటి యాక్ట్ చేసింది. అండ్ హిందీలో కూడా తెలుగులోనూ చాలా మంచి మంచి హిట్స్ అని ఇచ్చింది. మరి క్యూట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ దివ్య భారతి. తను నటించిన బొబ్బిలజ సినిమాలో పాటలు అన్నీ కూడా సూపర్ హిట్. ఇక ఇళయరాజా అండ్ వేటూరి సుందరమూర్తి గారి కాంబినేషన్ అంటే మనకి కొంచెం మాస్ టచ్లో ఉంటుంది. కానీ సిరివెన్నెల ఇళయరాజా గారి కాంబినేషన్ అంటే కొంచెం క్లాస్ టచ్ ఉన్న సాంగ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు వినిపించబోయే పాట క్లాస్ కమ్ మాస్ ఉండే సాంగ్ అనమాట. మరి విందామా ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ని.

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మెలోడీ టైమ్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మామూలుగా మనకి హీరో హీరోయిన్స్ కానివ్వండి, అంటే హీరోయిన్స్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ యాక్ట్ చేయడం లేదంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి టాప్ హీరోయిన్స్గా రాణించడం అనేది మనందరికీ తెలుసు. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం అంత ఎక్కువగా మనకి షఫలింగ్ ఉండదు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ తక్కువగా చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా. అలా తక్కువ సినిమాలు చేసినా మంచి ఒక గుర్తుండిపోయే సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరు ఓపెన్ అయ్యారు గారు. యాక్చువల్గా హిందీలో అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, తెలుగులో కూడా నీరజం అనే సినిమాకి చేశారు. అసలు నీరజం పేరు వింటేనే ఎన్ని సాంగ్స్, అన్ని మెలోడీ సాంగ్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి కదా. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమాల్లో నీరజనం కూడా ఒకటి. అన్ని అద్భుతమైన పాటలే అనమాట, ఓపెన్ అయ్యర్ గారు కంపోజ్ చేసినవి. అండ్ ఇప్పుడు వినిపించబోతున్న పాటకి సాహిత్యం

సి నారాయణరెడ్డి గారు. యాక్చువల్ ఇది 1999లో రిలీజ్ అయింది సినిమా, కానీ ఇప్పటికీ చాలా మంది ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ సాంగ్స్ లిస్ట్లో ఈ పాట కూడా ఉంటుందనేది 80s 90s కిడ్స్కి చాలా మంది చెప్తారు. సో మరి ఇంకోసారి ఈ పాట విందాం.

మెలడీస్ వింటుంటే టైం తెలియట్లేదు చూసారా, 2 గంటల 54 నిమిషాలు దాటింది. అంటే మెలడీ టైంలో నెక్స్ట్ అండ్ లాస్ట్ మెలడీ వినిపించే టైం కూడా వచ్చేసింది. ఆది ఈ సినిమా పేరు వింటేనే ఎన్టీఆర్ గారి ఉగ్రరూపం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ సినిమా స్టోరీ కానివ్వండి, వివి వినాయక్ గారి ప్రజెంటేషన్ టేకింగ్ కానివ్వండి, అసలు మొత్తం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అండ్ ఎన్టీఆర్ గారికి అండ్ డైరెక్టర్గా వివి వినాయక్ గారికి స్టార్డమ్ వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక ఇప్పుడు వినిపించబోయే పాట చంద్రబోస్ గారు రాశారు. అసలు చంద్రబోస్ గారు అంటే చెప్పక్కర్లేదు, క్యాచీ క్యాచీ వర్డ్స్తో మంచి మంచి భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట చంద్రబోస్ గారు. మరి ఇప్పుడు అందులో

పాట వినిపించబోతున్నాను అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ ఫెస్టివ్ డేస్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

చిత్రసీమలు ఇప్పుడు విందాం. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం శుభలాసిని పాడిన పాట గీతరచన రామజోగి శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి అరవింద సమేత వీరరాఘవ చిత్రం కోసం ఆర్మన్ మాలిక్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఎస్ తమన్. ఈ పాట విందాం.

పసిందైన బాణి ఆకాశవాణి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట, గీత రచన విశ్వ, సంగీతం బిజిబల్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. కొరియన్ కనకరాజు చిత్రం కోసం నల్గొండ గద్దర్ పాడిన పాట, స్వరసారథ్యం ఎస్ఎస్ తమన్.

0: మిద్దా.
1: చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఇరుముడి చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ స్వరసారథ్యంలో ఏషం అబ్దుల్ వాహబ్ సాదిక పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్.

ఇప్పుడు వినండి బాణం చిత్రం కోసం హేమచంద్ర సైంధవి పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

శబ్ద తరంగాలపై శ్రావ్య సౌరభాలు, వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు విందాం ఆగడు చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ స్వరసారథ్యంలో సూరజ్ సంతోష్, ఎంఎం మానసి పాడిన పాట, గీత రచన భాస్కర భట్ల.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. సెవెన్ సెన్స్ చిత్రం కోసం కార్తీక్ మేఘా పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. బ్రహ్మోత్సవం చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం మిక్కీ జే మేయర్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి సమరసింహారెడ్డి చిత్రం కోసం మనో సుజాత పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: చిత్రసీమలో తర్వాతి పాట ఆర్యా 2 చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో స్వీయ సంగీతంలో పాడిన పాట, గీత రచన చంద్రబోస్.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
1: ఓ, ఇంకా?

చిత్రసీమలో ఇప్పుడు వినండి. శివాజీ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ స్వరసారథ్యంలో విజయ్ యేసుదాస్, గోమలిశ్రీ బృందం పాడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం విన్నాం.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లం వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు, రేపు రాష్టంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 ఎకరాల్లో గ్రాసం సాగు చేస్తారు.

రైతులు ఉపాధి హామీ పథకం నుండి కేటాయిస్తారు. విత్తనాలను పశు సంవర్ధక శాఖ ఉచితంగా ఇస్తుంది. నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల ఉద్యోగుల పోరాటానికి ఫలితం దక్కింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో కనీసం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందుతుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి కనీసం 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీనగర్, హయత్ నగర్, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు గడ్కరీ ఆమోదం తెలిపారని, కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఎన్హెచ్ 167 కేపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుసంధానం పెరిగి రవాణా, పర్యాటకం మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికెట్ పేపర్ను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిరణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అందరికీ గౌరవం ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని, క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాల మొత్తం కాలంలో ఒక ఓటరు గరిష్టంగా 10 ఫారం 7 దరఖాస్తులే ఇవ్వచ్చు. ఓటర్ల జాబితా నిరంతర సవరణ కాలంలో నెలకు 5 మాత్రమే అనుమతిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లపై లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రత, ఎర్తింగ్ తనిఖీలు, దెబ్బతిన్న పరికరాల మార్పిడి వంటి నిర్వహణ పనులు చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎపిక్ నంబర్ ఇవ్వలేదన్న ఒక కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ఈరోజు, రేపు రాష్టంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మాదక ద్రవ్యాల వల్ల

0: ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలు, పునరావాస మార్గాలపై నిపుణులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ తెలిపారు. ధర్మకర్తల మండలి మూడవ సమావేశంలో పలు అభివృద్ది పనులపై చర్చించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వరదపల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు, అంజలి దంపతులు సాంప్రదాయ వరి సాగును వదిలి వినూత్నంగా 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్లో అంతర్ పండగ బెండకాయ, టమాటా, మిర్చి, కాలీఫ్లవర్తో పాటు బంతి, పట్టుకొచ్చులు, వేరుశనగ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించి అభినందించారు. భద్రకాళి దేవాలయంలో రథోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈరోజు పరిశీలించారు. వివరాలను ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏంజిలా అల్ఫ్రెడ్ సూచించారు. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిమ్మపెల్లి ఉప కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సామాన్య రైతులు సైతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన పీఎం డీడీకేవై 1 సంవత్సరం మైలురాయి వేడుకల్లో కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈ పూట రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో భవిష్యత్తులో రోబోల పాత్ర ఈ అంశంపై పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ వల్ల లాభాలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జే భార్గవి గారితో పరిచయం ఉంటుంది. అనంతరం మేకలు మరియు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగీం మండలం గవిచెల్ల గ్రామ రైతు సుంకరి రాజ్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. రాత్రి 8:00 నుండి 8:30 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంశవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 నుండి 9:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రాత్రి 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 9:30 శాస్త్రీయ

ఇక రేపటి మా ప్రభుత్వ ప్రసారాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్ల వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషుగారి వివరణ వింటారు. అనంతరం భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:40 దేశభక్తి గీయం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ఉంటాయి. 6:55 ప్రసార విశేషాలు ఉంటాయి. 7:00 జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భద్రకాళి నమస్తుతే రూపకం ప్రసారమవుతుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 8:30 నుండి 9:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇక ఉదయం 9:00 నుండి 10:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 పూల బతుకమ్మ సంగీత రూపకం ప్రసారమవుతుంది. 10:30 చిత్రసీమ కార్యక్రమం. 12:00 తిరిగి 12:40 1:20 3:00 వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై హైదరాబాద్ కేంద్రాల నుండి ప్రసారమవుతాయి. 12:10 ప్రాంతీయ వార్తలు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమం. 6:00 దేశభక్తి గీతం ఉంటుంది. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 8:30 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10:00 నుండి 11:00 మధుర గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి

0: 9182986142, 9182986142.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
5: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం

యువవాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భవిష్యత్తులో రోబోల పాత్ర, ఈ అంశంపై పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు.

ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా ఎదిగిన మనిషి ఎన్నో ఆవిష్కరణల సహాయంతో ప్రతి పనిని సులభంగా చేయడం ప్రారంభించాడు. నీటి ఆవిరి యంత్రాలు, విద్యుత్తు, కంప్యూటర్లు, ప్రస్తుతం రోబోలు, ఇవన్నీ మానవ మేధస్సు నుండి వచ్చిన అద్భుత ఆవిష్కరణలు. ప్రస్తుతం ఆధునిక మానవుడు విలాసాలను అన్ని రంగాల్లో విస్తృతం చేసేందుకు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేస్తున్న కొద్దీ సఫలీకృతులు కావడం సహజం కాబట్టి తాను అనుకున్నది సాధించగలుగుతున్నాడు మనిషి. భారతీయ పురాణాల ప్రకారం మనిషిని సృష్టించింది బ్రహ్మ అంటారు. కానీ నేడు అదే మనిషి ప్రకృతి శాసనాలకు అతీతంగా మనిషి లాంటి మరో మనుషులను సృష్టించి మరో బ్రహ్మగా నిలుస్తున్నాడు. అవే హ్యూమనాయిడ్ రోబోట్స్. మనిషి తరహాలో రోబోట్స్కి విచక్షణ జ్ఞానం ఇప్పటికీ అందుబాటులోకి రాకపోయినా ఆ దిశలో చిన్న చిన్న అవరోధాలను అధిగమిస్తూ వస్తున్నాడు మానవుడు. ఇనుముతో సిలికాన్ను జోడించడం ద్వారా మనిషి చర్మాన్ని పోలిన చర్మాన్ని రోబోలకు అద్దగలుగుతున్నాడు. ప్రస్తుతం

కంప్యూటర్లో ఉపయోగించే హార్డ్ డిస్క్కు 1000 రెట్లు అధికంగా మెమోరీని జోడించి వాటిలో అనేక రకాల ప్రోగ్రాంలను నిక్షిప్తం చేసుకుని చెడిపోని దేహంతో అనారోగ్యానికి తావు లేకుండా మనం చేసే పనులను సులభంగా చక్కబెట్టి మనకు జ్ఞానాన్ని పంచి మనల్ని మన ఆరోగ్యాల్ని మన అవసరాల్ని కనిపెట్టి అచ్చం మనలో మనిషిగా మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయే మరమనుషులు సమీప భవిష్యత్తులో రాబోతున్నారు. భవిష్యత్తులో మనకు తెలియకుండానే మన మధ్య రోబోలు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిశోధనలు కూడా అదే దిశలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ మానవుడు వాటిలో అమర్చిన కృత్రిమ మేధస్సుతోనే, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే సాధ్యపడుతుంది.

0: ఇంతకాలం భౌతికమైన పనులకే పరిమితమైన, ఇప్పుడు మాత్రం ఆ రోబోలు కృత్రిమ మేధస్సును సంతరించుకొని మరెన్నో రంగాల్లో ఊహకందని రీతిలో మానవాళికి ఉపయోగపడే విధంగా మారనున్నాయి. ఒకప్పుడు కేవలం మరమనుషులుగానే ముద్రపడ్డ రోబోట్స్, అంటే కేవలం యంత్రాలు చేసే పనిని మాత్రమే అవి చేయగలవు అని పేరుండేది. కానీ నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో మెదడు ఉపయోగించి చేయాల్సిన పనులను మరమనుషులతో చేయించగలుగుతుండడంతో ప్రపంచ భవిష్యత్తు మారనుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే చర్చించాల్సిన విషయాలు, సమస్యలు ఉన్నాయి. కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోల వల్ల మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గిపోయి నిరుద్యోగం, ఇతర సమస్యలు తీవ్రమవుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆటోమేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి ప్రతి కార్యాలయము రోబోలతో, కృత్రిమ మేధో సంపత్తి కలిగిన ఉపకరణాలతో నిండిపోతూ ఉత్పాదకతపై సానుకూల ప్రభావం, ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు నిపుణులు. ఇలాంటి రోబోలు మానవ వనరులు తక్కువగా ఉన్న దేశంలో, లేదా మానవ వనరులు తగ్గిపోతున్న దేశంలో, లేదా వృద్ధులు అధికంగా ఉన్న దేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలకు అనుకూలమే అయినా, అపారమైన మానవ వనరులు యువత అత్యధికంగా ఉన్న భారత్ లాంటి దేశాలపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని చెప్పవచ్చు. మరి వీటిని ఏ రంగాల్లో వినియోగిస్తున్నారో తెలియజేయడానికి మనతో ఉన్నారు కిట్స్ కళాశాల ఈసీఈ విద్యార్థిని పి స్వాతి. ప్రస్తుతం రోబోలను ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారో, భవిష్యత్తులో ఎలాంటి రంగాల్లో ఉపయోగించనున్నారో, పరిశ్రమల్లో మానవుడు చేయలేని ప్రమాదకర పనుల్లో ఎలా సహాయపడుతున్నాయో వివరిస్తున్నారు.
1: Robots in the present are able to perform a number of different tasks as compared to the past uses of robots. Advances in technology have helped present robots to expand their horizons into medical, law enforcement, and military fields, amongst many others. Industrial operations is one of the most popular areas for robotics and is where they originated from. Industrial robots commonly have one arm with an EOAT and can be classified into three categories: assembly and finishing, movement of materials or objects, performing in hazardous conditions. The most common present application of robots is welding. In fact, a quarter of today's robots are used for such applications. Other common applications for present robots include cutting, grinding, polishing, drilling, sanding, painting, spraying, assembly. Robots in the present have been a great asset because they can perform jobs that are too dangerous for humans. This has allowed workers to move on to more skilled jobs such as programming robots. Present robots have also found careers in the medical field. Today's robots assist in high precision surgeries such as brain and heart surgeries. They are also used to test quality control in pharmaceuticals. In the future service, robots are expected to surpass the industrial robot market. Many manufacturers are starting to look into fields that are lacking workers. One area of interest is developing robotic helpers for the elderly. You may also see major uses of robotics in law enforcement and security. Future robots could also be as small as a

అసలు కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కంప్యూటర్ కానీ, కంప్యూటర్ శక్తితో పనిచేసే రోబో వ్యవస్థ కానీ సమాచారాన్ని విశ్లేషించుకుంటూ మనిషిలా నిర్దిష్ట వివేచనతో పనిచేయడం, అప్పగించిన పనిని పూర్తి చేయడం, ఆ క్రమంలో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వంటివన్నీ కృత్రిమ మేధగా పరిగణిస్తారు. కృత్రిమ మేధకు రూపంగా ఆ పని ఈ పని అన్న తేడా ఏమీ లేకుండా ఏ పనినైనా చేయగల సత్తా ఉన్న కంప్యూటర్లు, రోబోలు పుట్టుకొస్తున్నాయి. మనిషి కంటే ఎంతో సమర్థంగా, ఖచ్చితంగా పనిచేయగలిగే కృత్రిమ మేధో యంత్రాల కారణంగా ఉద్యోగాలకు సవాల్ ఎదురు కానుందని ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ IBA నివేదిక చెబుతోంది.

కార్యాలయ ఉద్యోగమైనా కర్మాగారంలో పనైనా భవిష్యత్తులో రోబోలే నిర్వర్తిస్తాయని ఐబీఏ చెప్తోంది. కాబట్టి ఉద్యోగం ఏదైనా ముప్పు తప్పదు. ఈ పరిస్థితి తయారీ రంగం అధికంగా ఉన్న దేశాలకు అనుకూలం. ఉదాహరణకు జర్మనీలోని వాహన రంగ సంస్థల్లో ఒక్కో ఉద్యోగికి ఒక గంట పనికి 40 యూరోలు చెల్లిస్తుంటే, ఆ పని కోసం రోబోను నియమిస్తే 5 నుంచి 8 యూరోలు మాత్రమే ఖర్చవుతుంది. తయారీ పరిశ్రమలో రోబోలను పెట్టుకోవడం వల్ల ఖర్చు భారీగా తగ్గడంతో పాటు పని గంటలు పెరిగి ఉత్పాదకత పెరుగుతుంది. పైగా రోబోలకు సెలవు అవసరం లేదు, జబ్బు చేయదు, యాంత్రిక లోపం తలెత్తనంత వరకు ఎన్ని గంటలైనా పనిచేస్తుంది, పని ఖచ్చితంగా ఉంటుంది, పొరపాట్లకు అవకాశం ఉండదు. ఇవి ప్రమాదకరమైన పనులు చేయగలుగుతాయి. ఉదాహరణకు పేలని బాంబును పరీక్షించడానికి, బాంబును పనిచేయకుండా చేయడానికి రోబోలు అనుకూలం. ఇలాంటి పనులు మనుషులు చేయాలంటే ప్రాణాలతో చెలగాటమే.

ఇలాంటి కృత్రిమ మేధస్సు గల రోబోలు అన్ని రంగాల్లో విస్తరిస్తున్నాయి. తయారీ, రవాణా, చిల్లర వర్తకం, గనుల తవ్వకం, వ్యవసాయం, ఆర్థిక, బీమా, స్థిరాస్తి, నిర్మాణ రంగం, ఆరోగ్యం, విద్య, వైద్య, పరిశోధన, రక్షణ, ఇలా ఎన్నో రంగాలు రోబోలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికే బీమా రంగంలో 3/2 సంస్థలు సహాయకులుగా వినియోగదారుల ప్రశ్నలకు, సందేహాలకు జవాబునివ్వడం, ఇందుకోసం సలహాలనివ్వడం కోసం రోబోలను సహాయకులుగా ఉపయోగిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ కానుంది. అచ్చం మనిషిలానే మాట్లాడుతూ, మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, సందేహాలను నివృత్తి చేస్తూ, క్లెయిమ్ల స్థితిగతులను చెప్పగలుగుతూ, వినియోగదారులతో సంభాషించే రోబోలు రానున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక ఇంటర్నేషనల్ బార్

ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మేలు చేయగల రోబోలు తయారవుతున్నాయి. ఆల్ఫా 2, జిబో, కాస్మో, ఐడో, పెప్పర్, పిల్లో, మార్టి ద రోబోట్ వంటి చిన్న చిన్న స్మార్ట్ రోబోట్లు, అసునా, హాన్, యాక్ట్రాయిడ్, సోఫియా, ఎరికా, జెమినాయిడ్, డీకే, కొడమోరాయిడ్, అటోనోరాయిడ్, జియా జియా వంటి అచ్చం మనిషిని పోలిన ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోలు వివిధ కోణాల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ రోబోలు మన దినచర్య, పర్సనల్ అసిస్టెన్స్, ఆరోగ్యం, ఇంటి పనుల వంటి విషయాల్లో సహకరిస్తుంటే, ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోలు అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తూ, మనిషి పలికించే హావభావాలను ప్రదర్శిస్తూ, సిలికాన్ అందాలతో మెరిసిపోతూ చూపరులను కవ్విస్తున్నాయి.

ఇలాంటి రోబోలు భవిష్యత్తులో మన పక్కకు వచ్చి నిలబడితే పోల్చుకోలేని పరిస్థితి రాబోతుంది. ఎంతైనా ఇవి మానవుడు ప్రోగ్రామ్ చేసిన విధంగా నడుచుకుంటాయి కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఇవి సంఘ విద్రోహ శక్తుల చేతిలో పడనంత వరకు మానవాళికి ఎంతో మేలు చేసేవే. చైనా, జపాన్, పలు ఐరోపా దేశాలు, అమెరికాలో పనిచేసే వయసున్న ప్రజలు క్రమంగా తగ్గుతున్నారు, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల సమీప భవిష్యత్తులో మానవ వనరుల లభ్యత తగ్గిపోనుంది. ఇది ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపి ఆర్థిక రంగాన్ని దెబ్బతీసే ప్రమాదముంది. అలాంటి దేశాలకు కృత్రిమ మీద ఒక వరం లాంటిది.

0: శ్రోతలు ఇంతవరకు భవిష్యత్తులో రోబోల పాత్ర ఈ అంశంపై పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: కార్యక్రమంలో ఒక సినీ గీతం విందాం. రోబో చిత్రం కోసం ఏఆర్ రహమాన్ సంగీత సారథ్యంలో సుజానే, క్రిసి, లేడీ క్యాష్ పాడిన పాట, గీతరచన సుద్దల శుక్తేజా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు చెన్నకేశ్వరరెడ్డి. శంకర్ మహదేవన్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ 2027 బ్యాచ్ ద్వారా 365 నావిక్ యాంత్రిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులకు 234, మహిళా అభ్యర్థులకు 26 నావిక్ ఖాళీలను కేటాయించారు. అదేవిధంగా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 68 యాంత్రిక్ ఖాళీలను, 20 హైజినిస్ట్ ఖాళీలను, 25 ఇతర నావిక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 365 ఖాళీలు. నావిక్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10th తో పాటు సంబంధిత విభాగంలో AICTE గుర్తింపు పొందిన డిప్లొమా ఉండాలి. హైజినిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ITI లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత Stage 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indiancoastguard.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 21 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో 641 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 27, పర్సనల్ అసిస్టెంట్ 206, జుడిషియల్ అసిస్టెంట్ 174, ప్రాసెస్ సర్వర్ 92, ప్యూన్ 142, ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్యూన్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10వ తరగతి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి 10th క్లాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో కనీసం నిమిషానికి 110 పదాలు, టైపింగ్ లో నిమిషానికి 40 పదాల వేగం కలిగి ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో 100 పదాలు, టైపింగ్ లో 40 పదాల వేగం కలిగి ఉండాలి. జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పై నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూన్ 2026 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును బట్టి రాత పరీక్ష, డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి

0: ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 4, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HIL వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏరోనాటికల్ విభాగంలో 2, కెమికల్ విభాగంలో 2, సివిల్ విభాగంలో 7, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 21, మెకానికల్ విభాగంలో గరిష్టంగా 78, మెటలర్జీ విభాగంలో 3, ప్రొడక్షన్ విభాగంలో 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్ లేదా ఫుల్ టైం ప్రాతిపదికన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ hallindia.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 17, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రీలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్టపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాన మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన

0: చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కీ స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్చ్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోం మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
2: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక్ నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఆర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్రవాయీ యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్ లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ

0: మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలీ వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వన్ కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ వల్ల లాభాలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. ఈ కార్యక్రమం వినే ముందు ఒక ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్.

0: కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
1: నిజంగా 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఇప్పుడు విందాం వ్యవసాయ యాంత్రీకరణ వల్ల లాభాలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు. ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జే భార్గవి గారితో పరిచయం.
5: వ్యవసాయంలో యాంత్రికీకరణ వల్ల రైతులకు జరిగే లాభాలు మరియు పథకాల గురించి తెలియజేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి భార్గవి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వ్యవసాయ యాంత్రికీకరణ వల్ల రైతులకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ భార్గవి గారు.
6: నమస్తే అండి.
5: ప్రధానంగా వ్యవసాయంలో యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి? యాంత్రికీకరణ అంటే ఏమిటి?
6: వ్యవసాయ యాంత్రికరణ అంటే మానవుల శ్రమను తగ్గించి వ్యవసాయంలో, అలాగే పశువుల శ్రమను తగ్గించి వాటి స్థానంలో మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక యంత్రాలను, పనిముట్లను ఉపయోగించి సాగు చేసుకుంటే, ఆ వ్యవసాయం చేస్తే అవి వాడినప్పుడు సమర్థవంతంగా మనం వ్యవసాయం చేసుకోగలిగి లాభాలు తీయగలగడాన్ని వ్యవసాయ యాంత్రీకరణ అంటారు.
5: అంటే దీనివల్ల రైతులు ఎలాంటి లాభాలు పొందే అవకాశం ఉంది ఎక్కువగా?
6: అంటే దీంట్లో వ్యవసాయులకి, అంటే ప్రస్తుతం ఏంటంటండి, గ్రామాల్లో వ్యవసాయ కూలీలు చాలా తక్కువైపోయారు. సో సమయానికి ఆ కూలీలు దొరకకపోవడం వల్ల, అలాగే వాళ్ళ కోసం ఎక్కువ పెట్టుబడి ఖర్చులు పెరగడం వల్ల రైతుకి ఏమవుతుందంటే దాని ఖర్చు పెరుగుతుంది, వ్యవసాయం ఖర్చు. సో ఈ యాంత్రీకరణ వల్ల ఏంటంటే మనం తక్కువ సమయంలోనే ఎక్కువ కల్టివేషన్, అంటే ఎక్కువ విస్తారంలో పనులు చేసి మనుషుల శ్రమను తగ్గించవచ్చు. అలాగే ఆ చేసే ఏవైతే వ్యవసాయ పనులు, అంటే పంటల్లో చేసే అంతర కల్టివేషన్, ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ అన్నీ కూడా తక్కువ సమయంలో మనం ముగించవచ్చు. అలాగే ఖర్చు కూడా తగ్గించవచ్చు. రైతుకి మనం లాభదాయకమైన వ్యవసాయానికి వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఒక భాగం అందులో.
5: అంటే ఇప్పుడు యాంత్రికీకరణ అనేది ఒక భాగమైందంటారు రైతులకి వ్యవసాయంలో, అంటే దానివల్ల శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరిగే అవకాశం ఉందంటారు.
6: ఆదాయం పెరుగుతుంది కన్నా మనకేంటనంటే పెట్టుబడి అనేది తగ్గుతుంది.
5: ఓకే, ఇప్పుడు భూమిని సిద్ధం చేసే దశలో మరి ఎలాంటి ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి రైతులకు, అంటే ఎలా ఉపయోగించుకోవాలి వాటి?
6: ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఈ సంప్రదాయంగా వాడే నాగళ్లు కానీ కొడవళ్ళు కానీ దాని బదులు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్ వచ్చాయండి. ఇవేంటంటే భూమిని మెత్తగా చేయడానికి ఏమో రోటోవేటర్స్, అలాగే నేలను చదును చేయడానికి లేజర్ గైడెడ్ ల్యాండ్ లెవలర్స్ అని వచ్చాయండి. సో ఇవన్నీ అంటే రైతుకి మినిమం క్రాప్కి, అంటే బేసిక్ కల్టివేషన్కి ఏవి అవసరమయ్యేవన్నీ ఇవి పనిముట్లతోటే ఎక్కువ రైతు పొలంలో పనిచేస్తాడు. సో ఇవన్నీ ఆధునికమైనవి ఇందులో ఉన్నాయి. సో ఇది కాకుండా ఏంటంటండి, కలుపు నివారించడానికి ఇప్పుడు రోబోటిక్ వీడర్ కమ్ స్ప్రేయర్ అని ఒకటి వచ్చింది. అదేంటంటే మనకి తక్కువ ఏరియా ఉన్నా కూడా అది చాలా అద్భుతంగా మనకున్న వీడ్స్ అని అంటే కలుపుని నివారిస్తుంది. సో ఇవన్నీ ఆధునికంగా బేసిక్ ఏ పంటలో అయినా ఉపయోగించుకునే కామన్ యంత్రాలు అన్నమాట ఇవి.
5: అంటే ప్రతి పంటలో కూడా రైతులు సులువుగా వినియోగించుకోవడానికి తయారు చేయబడింది.
6: అవునండి.
5: ఇప్పుడు లేజర్ గైడెడ్ ల్యాండ్ లెవలర్ అన్నారండి, మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దీనివల్ల అంటే ఎలాంటి లాభం కలుగుతుంది రైతులకు?
6: అంటే లెవెలర్ అండి, అంటే సమానంగా ఇప్పుడు మనం పంటని విత్తే టైంలో భూమి, ఇప్పుడు మనం నీళ్లు పెట్టినా కూడా ఒకవైపు వెళ్ళిపోకుండా, అలా జరిగినప్పుడు ఏమవుతుందంటండి, మొక్కకి నీరు సరిగ్గా అందకపోవడం, ఒకదాని దగ్గర ఎక్కువ అందడం, దానివల్ల కొన్ని

అన్ని రకమైన జబ్బులని అంటే అవి స్ప్రెడ్ చేయగలుగుతాయి వాటర్ ఉన్నప్పుడు. సో అలా ఎక్కువ నీళ్లు పెట్టినప్పుడు కానీ ఒకే వైపు రాకుండా, లేకపోతే అసలు మొక్క కందకుండా ఉండకుండా ఉండడానికి కరెక్ట్గా లెవెల్ చేస్తుంది అన్నమాట ఆ ల్యాండ్. మనం దున్నే కన్నా ముందు ఆ యంత్రం ఏం చేస్తుంది అంటే

0: కోచు నీరు ఆదా చేయడం ఒకటి జరుగుతుంది, నీళ్లున్నప్పుడే మనము ఎరువులు వేస్తాం కాబట్టి ఆ ఎరువులు కూడా వృధాగా. ఎరువులు ఏంటంటే నీళ్లు ఎక్కువ పెడతాము వేసినప్పుడు, సో ఎక్కువ నీటితో పోతే మనం ఎరువు కూడా వృధా అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్గా నీరు మొక్కకు అందేటట్టు ఉంటుంది, అలాగే ఎరువులు కూడా వృధా కాకుండా చేస్తుంది.
1: అంటే నేలలో ఎగుడు దిగుడు లేకుండా సమాంతరంగా చేసి రైతుకు నీళ్ళు, అంటే పంటలకు నీరు మంచిగా అందే విధంగా చేస్తుంది ఈ యంత్రం అనేది.
0: పంటకు నీళ్లు అలాగే ఎరువులు కూడా అండి.
1: ఇప్పుడు రైతులు ప్రధానంగా పంటలు వేసుకుంటే విత్తనాలు నాటుకోవడం కానీ, అంటే నారుమడి చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి విత్తనాలు నాటడానికి కూడా, మరి వరి నారు నాటడానికి కూడా యంత్రాలు ఉన్నాయా?
0: అవి ఉన్నాయండి. అంటే ఇప్పుడు చాలా మంది రైతులు దాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఎవరైతే ఈ అదేంటి నారు తోటి విత్తుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నారు. ఇది మాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది. అదేంటంటే విత్తనాలు వేయడానికి ఏమో సీడ్ డ్రిల్ అనే యంత్రాలు ఉన్నాయి. అవి వరుస మధ్య సరైన దూరం పాటించి విత్తనం, అంటే కరెక్ట్ స్పేసింగ్ తోటి ఎంత దూరం
1: డ్రమ్
0: ఉండాలో అది
1: సీడర్ అట్లాంటివా?
0: ఎగ్జాక్ట్గా అంత డిస్టెన్స్ పాటిస్తూ విత్తనాలు వేసుకోవచ్చు. ఇక వరి సాగు కోసం అయితే ఈ ఇప్పుడు ప్యారీ ట్రాన్స్ప్లాంటర్స్ అంటాం కదా, నాట్ల యంత్రం అని, అది కూడా అందుబాటులో ఉంది. ఇదేంటంటే చాలా లేబర్ని సేవ్ చేస్తుంది, అలాగే చాలా తక్కువ టైంలో మీకు వరి నాట్లు వేసుకోవడం అనేది జరుగుతుందండి.
1: పంటలలో మరి రైతులకు ఎక్కువగా, అంటే ఎరువులు చల్లినప్పుడు కానీ పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు రైతులకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయంలో కూడా ఏమైనా యంత్రాలు వచ్చాయా? రైతులు నేరుగా చల్లకుండా యంత్రాల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉందా?
0: అంటే మనము ఎరువులు చల్లడానికి కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి పురుగు మందు చల్లడానికి ఏం చేస్తున్నారంటండి, డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవేంటంటే జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో ఒక ఎకరం పొలం మీద ఈ పురుగు మందులు పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటండి, ఈ డ్రోన్లు ఉపయోగించడం వల్ల ఫస్ట్ ఒకటి మందు వేస్ట్ కాదు, రెండోది ఏంటంటే అంటే రైతు పట్టుకోనో లేకపోతే రైతు కూలి దాన్ని పట్టుకొని స్ప్రే చేయకుండా పైనుండి చేస్తారు, రైతు రిమోట్ ఆపరేటర్తో చేస్తారు లేకపోతే వచ్చిన మనుషులు రిమోట్తో చేస్తారు కాబట్టి రైతు ఆరోగ్యానికి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు.
1: కాబట్టి ఇలాంటి యంత్రాలు రైతులు వినియోగించుకోవాలంటారు.
0: వినియోగించుకోవాలి.
1: అంటే కలుపు తీసే యంత్రాలు కూడా ఉంటాయా ఇందులో?
0: ఉన్నాయండి. ఇందులో ఏంటంటే పవర్ వీడర్స్ అని దొరుకుతాయి. ఇందాక నేను చెప్పినట్టు రోబోటిక్ వీడర్ అండ్ స్ప్రేయర్ అనేది ఒకటి చెప్పాను, అది ఉంది. ఈ పవర్ వీడర్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా కోనో వీడర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు మధ్యలో, అంటే ఈ మొక్కకి మొక్కకి రో ఉంటుంది కదండి, అందులో చక్కగా వెళ్ళిపోయి నీట్గా ఉన్న కలుపుని తీస్తాయండి. అంటే అప్పుడు మనం కలుపు మందుని చల్లకుండా మనం ఈ కోనో వీడర్స్ తోటి చేసినప్పుడు ఏమవుతుందంటే భూమి చదును అవుతుంది, అలాగే మనకు వీడ్స్ కూడా పోతాయి.
1: అంటే ఈ కలుపు మందు వల్ల భూసారం తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ దీనివల్ల మంచి భూసారం
0: సంరక్షించబడుతుందండి.
1: పంట కోత దశలో కూడా మరి ఎలాంటి యంత్రాలు ఉపయోగిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది?
0: ప్రస్తుతమైతే కంబైన్డ్ హార్వెస్టర్స్ బాగా యూజ్ చేస్తున్నారండి. ఇవి పంటను కొయ్యడము, నూర్పడము, గింజల్ని శుభ్రం చేయడము, అన్ని పనులు ఒకేసారి చేస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కువ వరిలో, మొక్కజొన్నల్లో బాగా ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పుడు ఇది ఏదైనా అండి, మనం మెషిన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, యాంత్రీకరణ గురించి మాట్లాడుకున్నప్పుడు జనరల్గా మనం ఎక్కువ ఏరియా ఉన్న వాటిల్లో మనం యంత్రాలు వాడినప్పుడు మనకు అది చాలా లాభసాటిగా ఉంటుంది.
1: అంటే ఈ యంత్రాలు కొనాలంటే మరి చిన్న మరియు సన్నకారు రైతులకు మరి ఖరీదైనవి కదా అవి, మరి వారికి ఎలా కొనుగోలు చేయాలి? మరి కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం వారికి ఏమైనా సహాయం చేస్తుందా?
0: అంటే అదే అండి, ప్రభుత్వము ఇట్లా అందరూ కొనుక్కోలేరనే ఉద్దేశంతో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి ప్రోత్సహిస్తుంది. అంటే అలాగే ఇక్కడ ఏంటంటే చాలా ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా యంత్రాలను అద్దెకిస్తున్నారు. సో వీటన్నిటికన్నా ఈజీ ఏంటంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఒకటి, అంటే ప్రభుత్వమే కొని, ప్రభుత్వమే ఇప్పుడు దానికి కొంచెం రెంట్ లాగా తీసుకొని అది రెంట్కి ఇస్తున్నారు ఆ వ్యవసాయ యంత్రాలు. అలా ప్రభుత్వం కాకుండా

0: ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని అలాగే చేస్తున్నాయి. సో ఇవి కాకుండా ఇప్పుడు రైతు అనేవాళ్ళు కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు రైతులే కాబట్టి ఆ కంటిన్యూస్ గా రైతు ఫార్మింగ్ లో ఉండడానికి ఏం సజెస్ట్ చేస్తాం అంటే, మేమైనా ఏది లాభం అని అంటే రైతులు గ్రూప్గా ఎఫ్పిఓగా ఫామ్ అయ్యి అది కొనుక్కుంటే అది అందరూ పంచుకోవచ్చు, వాళ్ళు కూడా తక్కువ రేటుకి వేరే రైతులకి ఇవ్వచ్చు అనేది ఆలోచన. అంటే ఈ ఆలోచన చేస్తే మంచి ఉంటుంది. అంటే అది ఎలాగో రెంట్కే తీసుకుంటున్నాము, అదేమి కుళ్ళిపోయే ఇది కాదు. యంత్రం అనేది దానికి ఒక లైఫ్ స్పాన్ కనీసం 25-25 ఏళ్ళు ఉంటుంది. సో ఆ 25-25 ఏళ్ళు అందరం ఒకటే ఎప్పుడు అందరికీ పనికిరాదు కదా, అంటే ఎప్పుడు వాడడం కంటిన్యూస్గా దాన్ని కూడా. సో ఇలా అందరం కలిసి కొనుక్కొని అందరం పంచుకోవడం ఒకటి, లేదంటే ఆల్రెడీ ఒకరు కొనగలిగే శక్తి ఉన్నోళ్ళు కొన్నప్పుడు దాన్ని రెంట్ తీసుకొని వాడుకోవడం ఒకటి. ప్రభుత్వం కూడా కొన్ని ఇలాంటి కస్టమ్ హైరింగ్ సెంటర్లు పెట్టింది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాడడం వల్ల కూడా మనం ఈ రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు.
1: ప్రధానంగా ఏంటంటే రైతులు కనుక సమిష్టిగా ఉండి కొనుక్కుంటే వాళ్ళ లాభదాయకం
0: అది ఎప్పటికీ ఉండిపోతుంది.
1: ఈ పథకాలు పొందాలంటే రైతులు మరి ఎలా దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ సమాచారం తెలుస్తుంది?
0: ఈ వ్యవసాయ యాంత్రీకరణకి ఇదేంటంటే ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉందండి, అదేంటనంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది ఒకటి ఉంది సార్. ఇది ఇదేంటంటే దీని స్థానంలో మనము ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, పనిముట్లు కొనుక్కోవచ్చు, అది వ్యవసాయ పనిముట్లు. సో దీనికి దీనికోసం ఏంటంటే 40-50% వరకు రాయితీ ఇస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ మొత్తం శాంక్షనింగ్ అథారిటీ అంతా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. సో దీన్ని ఏం చేయాలని అంటే జనరల్గా మనం ఏ స్టేట్ అగ్రికల్చర్ పోర్టల్స్ ఉంటాయో వెబ్సైట్స్ అందులోకి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు కానీ, పట్టదారు పాస్ పుస్తకము, అలాగే అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, ఒకవేళ ఏమన్నా ఈ స్కీమ్స్లో స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీ సబ్సిడీ కానీ ఉమెన్కి ఫార్మర్స్కి సబ్సిడీ ఏమన్నా సపరేట్గా ఉంటే దానికి తగ్గట్టుగా ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడము, చేసినప్పుడు దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి మనకి ఆ సబ్సిడీ మనకు వస్తుందా లేదా అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈ రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ ఇదంతా జనరల్గా ఆ కన్సర్న్ ఏవో కానీ ఆ మండల ఏవోకి ఐడియా ఉంటుంది, ఏఈఓకి ఐడియా ఉంటుందండి. సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు,
1: అంటే వాళ్ళ సహాయంతో ఇది వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. ప్రతి రైతుకు ఇది అవకాశం ఉందా?
0: అదేంటి ప్రతి రైతు అంటే వాళ్ళు పెట్టిన సీల్, అంటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు, ఆ గైడ్ లైన్స్కి మనం ఫిట్ అయితే డెఫినెట్గా మనకు వస్తుంది. అంటే అందరికీ ఇస్తారని కాదు, సెలెక్ట్ చేస్తారండి, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము మన వాళ్ళు ఐడెంటిఫై చేసి లిస్ట్ పంపిస్తారు, అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలియజేస్తారు.
1: చివరగా ఈ యాంత్రీకరణ వల్ల రైతులకు కలిగే లాభాల గురించి కానీ పథకాల గురించి కానీ మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా?
0: సరే ఇప్పుడు భవిష్యత్ మనకి వ్యవసాయం లాభసాటిగా కావాలి అని అంటే ఇప్పుడున్న స్థితులకి ఆ వ్యవసాయానికి మ్యాన్ పవర్ తగ్గుతుంది కాబట్టి రైతులు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి వ్యవసాయం చేయాల్సే
1: పరిస్థితి
0: ఉంది, పక్కా ఉంది, వస్తుంది. అంటే మా వీసీ గారు ఒకటే మాట అంటారండి, మన గోల్ ఏంటి, వ్యవసాయ శాస్త్రవేత్తల గోల్ ఏంటి అంటే సీఎం గారు చెప్పారంట, వ్యవసాయం చేసేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సూటు బూట్ వేసుకొని ఎలా అయితే వెళ్తున్నారో రేపటి రోజున వ్యవసాయం కూడా అలాగ ఒక ఫార్మర్ కూడా ఫీల్డ్కి వెళ్ళి అలా చెయ్యాలి. అలాంటి సిచ్యుయేషన్స్ అంత డెవలప్మెంట్ సైంటిస్టులుగా మనం చేయాలి, ఆ చేసింది మొత్తం రైతులకు అందుబాటులో ఉంచాలి, అందుబాటులో ఉంచిన విషయం రైతుకు తెలవాలి. ఎన్నో డెవలప్మెంట్స్ చేసి ఎన్నో టెక్నాలజీస్ వస్తుంటాయని, కానీ అన్ని రైతు వరకు వెళ్తున్నాయా, రైతుకి ఉన్నాయా అనేది ముందు రైతుల్లోకి తీసుకెళ్లాలి, అవగాహన తీసుకురావాలి. సో ఈ ఉద్దేశంలోనే ఖచ్చితంగా వ్యవసాయంని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంటర్ అవుతుంది. అందులో భాగంగానే నేను మీకు చెప్పిన ఒక రోబోటిక్ వీడర్ శాంపుల్గా ఇప్పుడు మన మా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో మొన్ననే ఇనాగరేషన్స్ జరిగాయండి మొన్నే. అందులో ఏంటి అని అంటే ఈ ఏవైతే నేను పనిముట్ల గురించి యాంత్రీకరణ గురించి చెప్పానో, ఏదైతే ఈ రోబోటిక్ వీడర్స్ అని చెప్పానో, ఇవన్నీ కూడా మన ఇప్పుడు

0: కావాల్సిన మన ఈ సెంట్రల్ తెలంగాణ జోన్లో, మధ్య తెలంగాణ జోన్లో అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లన్నీ అందుబాటులో ఉన్నాయి. సో అదేంటనంటే, దానికి రైతుకి కావాలంటే ట్రైనింగ్ ఇస్తున్నారు, లేదు అని అంటే దాన్ని కస్టమ్ హైరింగ్ కింద ఇస్తున్నారు. మీరు వాడుకుంటామనంటే దాన్ని రెంట్గా అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైతు ఏదైనా వాడుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఆర్ఏఆర్ఎస్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మలుగు రోడ్లో ఉన్నది, వరంగల్ జిల్లాలో. సో కాబట్టి ఎవరికైనా కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు వచ్చి దాని గురించి తెలుసుకొని నేర్చుకొని, లేదు దగ్గర పట్ల ఉన్నామని అంటే మీరు దాన్ని అద్దెకి తీసుకొని వాడుకోవచ్చు. సో దీన్ని ఈ వ్యవసాయ యంత్రీకరణ రెంట్ ఇదంతా చూస్తుంది ఎవరనంటే శ్రీమతి మాధవి గారు, ఇంకా డాక్టర్ వీరన్న అని వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్గా యాక్ట్ చేస్తున్నారు. రైతులు ఏ టైంలో అయినా వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు, దాని గురించి తెలుసుకోవచ్చు. అది ప్రదర్శనశాలలో కూడా ఉందండి.
1: ఇంతవరకు వ్యవసాయ యాంత్రికీకరణ వల్ల రైతులకు కలిగే లాభాలు మరియు ఉపయోగాల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి భార్గవి గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ యాంత్రీకరణ వల్ల లాభాలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జే భార్గవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఒక ప్రకటన.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వినండి మేకలు మరియు గొర్రెల పెంపకంలో అనుభవాలు. ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగేం మండలం గవిచర్ల గ్రామ రైతు సుంకరి రాజ్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది.
5: నమస్కారం, సుంకర్ రాజ్ కుమార్ గారు.
6: సార్ చెప్పండి.
5: మీరు గవిచర్ల గ్రామంలో ఈ మేకలు గొర్రెల పెంపకం చేస్తా ఉన్నారు కదా? ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు?
6: 8-10 సంవత్సరాలు అవుతాం సార్ చేయబట్టి.
5: ఇంతకుముందు వ్యవసాయం చేశారు మీరు?
6: ఇంతకుముందు వ్యవసాయం చేశాం. 2 ఎకరాల వ్యవసాయం చేసేది, వ్యవసాయం బంద్ చేసుకుని ఇప్పుడు గొర్రెలే కాసుకుంటున్నాం. అలా చొప్ప పెంచుకొని మంచి ఇన్కమ్ ఉంది గొర్రెల్లో.
5: అంటే ఈ గొర్రెల పెంపకానికి రావడానికి కారణం ఏంటి మీరు?
6: ఇక మాకు చిన్నప్పటి నుంచి
5: ఉన్నాయి
6: సార్. చిన్నప్పటి ఉన్నాయి.
5: అంటే వ్యవసాయం మానేసి?
6: వ్యవసాయం మానేసి చేసుకుంటున్నాం. ఎందుకంటే గొర్రెల పెంపకాలలో బాగా లాభాలు ఉన్నాయి. లాభాలలో లాభాలు చిన్నపిల్లలు నమ్ముకున్నా కూడా 4,000-5,000 వస్తున్నాయి. 3-4 కిలోల వెయిట్ పిల్లలు నమ్ముకున్నా కూడా వాటి తగ్గట్టు మందులు వాడుకుంటున్నాం సార్.
5: ఇప్పుడు మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి?
6: మాకు 120 అనుకుంటాయి సార్.
5: 120 గొర్రెలు. అంటే మొదట పెట్టినప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు?
6: మొదలు ఒక 30 స్టార్ట్ చేసినాం.
5: ఈ గొర్రెలను పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా పెంచుకోవాలి?
6: ఇక ఇంటికాడ షెడ్ వేసుకోవాలి, నీడ ఉంచుకోవాలి. పరదాల సొంటి ఉన్నాయి, ఎండాకాలం దినం ఏం కాదు. పొద్దున ఇడ్చుకొని బయట మేపుకొని వచ్చి చెట్ల కింద పడుకొని మళ్ళా ఎండాకాలం దగ్గరగా మేతలు వాడుకొని మెడిసిన్ వాడుకుంటాం సార్.
5: అంటే షెడ్ వేసుకోవాలి కంపల్సరీ?
6: కన్ఫర్మ్ షెడ్ ఉండాలి.
5: ఎంత సైజ్ ఉండాలి షెడ్ అనేది ఏమైనా ఉంటుంది దానికి లెక్క మీకు?
6: ఇక 40x40 పరదలు వేసుకుంటే 40x40 పరదలు ఇస్తాం. 40x40
5: పైన పరద అట్లా కూడా అవుతుంది అమ్మ?
6: అవుతుంది.
5: అంటే వర్షానికి ఎండకు?
6: వర్షానికి ఎండకైనా మంచి వర్షాకాలం అంటే ఉంటుంది సార్. ఆ షెడ్ బాగానే ఉంటుంది. అట్లా కూడా పరదలు వేసుకొని నల్ల పట్టాలు వేసుకొని వాడుకున్నా కూడా బాగానే ఉంటుంది.
5: రేగు లేకున్నా అట్లా కూడా వాడుకోవచ్చు. ఖర్చు తక్కువ?
6: అవును, ఖర్చు తక్కువ.
5: మరి గొర్రెలను మేపాలంటే బయటకు తీసుకెళ్తారా మీరు?
6: తీసుకెళ్తాం.
5: ఎక్కడెక్కడికి తీసుకెళ్తా ఉంటాం?
6: ఒక 3-4 కిలోమీటర్ దూరంగా వెళ్తాం సార్. ఇలాంటి చిలకలు కంచెలు కావాలి కాలి ఉన్న భవతి తీసుకొని మెప్పుకుంటాం. మాకు ఉగాది దాకా దీపాలు లంకిస్తారు. దీపాల తర్వాత మళ్ళీ మాకు ఫ్రీ అయితేనే ఉంటాయి పంట చేయండి.
5: అంటే పంట లేనప్పుడు మీకు
6: మాకు అప్ప చెప్తారు. మేము సగం కౌలు ఇస్తాం వాళ్ళకి, రైతులకు.
5: మీరే డబ్బులు ఇస్తారా?
6: మేమే డబ్బులు ఇస్తాం.
5: ఎందుకు అట్లా?
6: మాకు అక్కడ ప్లేస్ ఎక్కువ లేక కౌలు తీసుకుని మేపుకుంటాం అన్నట్టు.
5: కౌలు వాళ్ళ జాగా కౌలు తీసుకున్నందుకు మేపుకుంటాం.
6: అవును.
5: కానీ కొందరు రైతులు గొర్రెల మందలు కూడా పెట్టించుకుంటారు.
6: సమ్మర్ కాలంలో పెట్టుకుంటారు.
5: మరి అప్పుడు అట్లా పెట్టిస్తారా మీరు?
6: పెడతాం. బయట ఒక 3-4 నెలలు ఉంటాయి. మరి జంగలు ఏదంటే ఒక 3-4 సంవత్సరాలు బయటనే ఉంటాయి. ఒక 5-6 నెలల దాకా ఉగాది వెళ్ళేదాక మళ్ళీ ఇటు రావు. ఊరు ముఖమే చూడం.
5: అంటే మీరు ఉంటారా?
6: ఉంటాం.
5: అంటే అటు తిప్పుకుంటే

0: తీసుకెళ్తారా?
1: తిప్పుకుంటే తిప్పుకుంటే తీసుకెళ్తారు, లేదా టాటా వేసి మాట్లాడుకొని బయటకు వెళ్ళిపోతాం జంగల్ కు,
0: అడవిలోకి
1: వెళ్ళిపోతాం.
0: అక్కడ ప్రమాదం ఏముండదు,
1: ఏముండదు ప్రమాదం,
0: జంతువులు కానీ అట్లాంటి
1: ఏమని లేవు. ఇప్పుడు మా ఒక 6 సంవత్సరాల కానీ పోతానే కానీ ఎక్కడ ఏం పాము అనేది ఏం ప్రమాదం లేదు.
0: మరి నైట్ ఎక్కడ ఉంటారు మీరు?
1: ఇక నైట్ ఒకటే కదా, షెడ్ లెక్కేసుకొని
0: టెంట్ ఒకటి తీసుకుపోతారు,
1: పరద పట్టుకుపోతాం చిన్నపిల్లలకు, మాకు వంట గింట అంత అక్కడనే.
0: ఎంతమంది పోతారు మీరు అట్లా?
1: 5 పోతాం సార్,
0: గొర్రెలెంబడి.
1: గొర్రెలెంబడి ఒకళ్ళు పిల్ల కావాలండి, వాడు వంట చేసి పెడతారు మేపుకుని వచ్చేటరకు.
0: అంటే మీరు అడవిలోకి తీసుకుపోతా అంటున్నారు,
1: తీసుకుపోయి
0: గొర్రెలు తప్పిపోయే అవకాశాలు ఉంటాయా?
1: తప్పిపోవు సార్, ఒక రేవు మీద లైన్ మీద వస్తా అంటే మాకు అనుకున్నట్టు సౌకర్యం, వాటర్ సౌకర్యం ఉంటుంది అక్కడ, మేదరే ఉంటది. మళ్ళీ ఏదో స్థితిగా పోయినా అదే స్థితిగా మళ్ళీ వస్తా అంటే అవి తప్పిపోయిన గొర్రెలు కూడా మళ్ళీ కలిసి వస్తాయి మాకు.
0: తప్పిపోతే కూడా మళ్ళీ వస్తాయి,
1: వస్తాయి. పోయినా బాట మీద పోతున్నాం కానీ మళ్ళీ అదే దారి మీద వస్తా అంటే మనం ఏమైనా తప్పిపోయినా అని మనం ఉంటే మళ్ళీ ఈ గొర్రెలను చూసుకుంటే వస్తాయి వెనుక మళ్ళా.
0: ఇంకా ఇలాంటి సాధక బాధకాలు ఉంటాయి మీకు అక్కడ? అంటే ఈ వ్యాధులు కానీ ఇట్లాంటి మరి ఏమన్నా వచ్చే
1: వ్యాధులు వస్తే దుబ్బ టీకా వేసుకుంటాం సార్, 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వ్యాక్సిన్, లివర్ టానిక్ రాపించుకుంటాం. అట్లా మందు గవర్నమెంట్ కూడా సహకరిస్తాం కానీ
0: గవర్నమెంట్ నుండి కూడా మీకు
1: అందుతాయి టీకాలు, అంతే టీపీఆర్ టీకాలు అందిస్తున్నారు, ఇప్పుడు మంచి సౌకర్యం ఉంది సార్.
0: అంటే ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటాం గొర్రెలకి?
1: ఇక ఎక్కువ దుబ్బ, చీమిడి, నల్లపుర్రు, టీపీఆర్ ఆ వ్యాక్సిన్ అటువంటి వేసుకుంటే ఇన్సెట్ అయితే 3 నెలలకు ఒక వ్యాక్సిన్ ఖచ్చితంగా.

0: చేస్తారు అవి. ఏమున్నా డాక్టర్ ఇన్స్టెంట్ మాట్లాడతాం.
1: వీటికి ఇన్సూరెన్స్ చేస్తారా మీరు?
0: చేస్తాం సార్, గొర్రెకాయ రూపాయలతో ఆర్ఎంపి డాక్టర్ వెటనరీ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ కూడా చేయించుకుంటాం.
1: ఇన్సూరెన్స్ కడతారా?
0: కడతాం.
1: దానివల్ల మీకు లాభం ఎట్లా ఉంటుంది ఇన్సూరెన్స్ వల్ల?
0: ఇన్సూరెన్స్ వల్ల లాభం, డాక్టర్ చేసే వైద్యం చేసినాక ఏమైనా యాక్సిడెంట్ లాగా ఇట్లా చనిపోతే ఆయన స్కీమ్ పెట్టినప్పుడు వస్తాయి సార్.
1: అంటే మీరు పట్టుకోకుండా కూడా ఏమైనా జరిగినా వస్తాయా?
0: వస్తాయి.
1: అంటే జబ్బుతో చనిపోయినా?
0: జబ్బుతో చనిపోయినా డాక్టర్ చూపెట్టుకుని పోస్ట్ మార్టం చేయించుకుంటాం. ఆ సార్ రిపోర్ట్ రాసి పైకి పంపుతాడు.
1: అప్పుడు మీకు ఆ గొర్రె పైసలు ఎన్ని అన్ని ఇస్తారు?
0: ఇస్తారు.
1: ఇన్సూరెన్స్
0: లో 10,000 పెట్టి కొనుక్కుంటే దాని 4,000 3,000 పంపిస్తారు.
1: అంటే మీకు కట్టబడడం జరిగిందా?
0: జరిగినాయి.
1: డబ్బులు వచ్చినాయి ఇన్సూరెన్స్ నుండి?
0: వచ్చాయి.
1: అంటే ఇన్సూరెన్స్ చేసుకుంటే లాభమే?
0: లాభమే.
1: రైతుకు అంటే ఎన్ని సంవత్సరానికి ఇంత కడతారా?
0: ఇక గొర్రెకాయ రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇంత అని కడతాం.
1: తక్కువనే?
0: తక్కువనే.
1: ఎక్కువ
0: ఏమి ఉండదు.
1: ఇంకేం లాభాలు ఉంటాయి దాంతో మీకు ఇన్సూరెన్స్ తో?
0: ఇక ఇన్సూరెన్స్ తో మనకు సబ్సిడీ అయినా కూడా లోన్స్ ఇస్తారు ఇప్పుడు.
1: అంటే వాటికి ఏమన్నా ఇప్పుడు పోతా అంటే ప్రమాదం జరిగి కాలు తిరుగు,
0: కాలు తిరిగినా
1: అట్లాంటి అప్పుడు కూడా మీకు
0: ఇన్సూరెన్స్ వస్తాయి. సగం ఇన్సూరెన్స్ ఇస్తాడు.
1: ఇప్పుడు రోడ్డు మీద తీసుకెళ్తా అంటారు, మరి అప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మీ గొర్రెలకు?
0: ఇక జరిగే ప్రమాదాలు అంటే మన జాగ్రత్త మనం ఉండాలి కొంచెం ఆలోచన మీద. మరి మనదే కదా రోడ్ అంతా అని చెప్పి కొట్టుకోపోతే కరెక్ట్ కాదు ఆలోచన. మన సైడ్ మనం ఇవ్వాలి, వాళ్ళ సైడ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక పక్క మిట్టి వెహికల్ వచ్చినప్పుడు చేద్దాం పెట్టుకుని ఆపుకుంటాం. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగండి సార్
1: తెచ్చుకోవాలి. అంటే గొర్రెలు మంచిగా అభివృద్ధి జరగాలంటే ఎలాంటి మేతను అందిస్తా ఉంటారు, ఎక్కడెక్కడ తిప్పుకుంటా ఉంటారు మీరు? అంటే మీకు బరువుతోనే కదా ఆదాయం?
0: అదే అదే, స్థానికులు పోసుకుంటాం. ఇప్పుడు పంట చేనాలు మెప్పుకుంటాం, ఇలాంటి మైదానం ప్లేస్ల మీద కూడా మెప్పుకుంటాం సార్. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి పోయి రైతులకు అడిగి పోయి అడిగి మెప్పుకుంటాం చేనులలో. వాళ్ళు కూడా సహకరిస్తారు.
1: అంటే పంట అయిపోయినాక మొక్కజొన్న కానీ వరి కానీ
0: ఏదైనా అడిగినాక పోయి మెప్పుకుంటాం, సహకరిస్తారు వాళ్ళు కూడా.
1: అట్లా మెప్పుకోవడం వల్ల మీరు ఒక 30 గొర్రెలతో స్టార్ట్ చేశారన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్ని గొర్రెలు వచ్చే అవకాశం, పిల్లలు ఎన్ని వస్తాయి మీకు?
0: ఇక 2 స్టెప్లు పుడతాయి సార్, ఒకసారి 40 పిల్లలు పుడతాయి, ఒకసారి 40 పిల్లలు పుడతాయి.
1: సంవత్సరం 2 సార్లు వస్తాయి?
0: 2 టర్మ్లు వస్తాయి. ఆ టర్మ్ల మీద మనం పిల్లలకు టీటీలు వేసుకుంటే, వ్యాక్సిన్ వేసుకుని సర్వీస్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది సార్.
1: అంటే పుట్టిన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు?
0: ఇక పాలజీకి విధంగా చూసుకోవాలి, వాటికి టీటీ అని వ్యాక్సిన్ దొరుకుతుంది, ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి. పాలజీ కాకపోతే మనం చేసే వైద్యం చేసుకోవాలి. మనం చేసే వైద్యం కాకపోతే డాక్టర్ తీసుకోపోతాం.
1: పుట్టిన పిల్లలన్నీ నిలుస్తాయి?
0: నిలుస్తాయి.
1: ఎన్ని రోజుల వరకు మళ్ళీ వాటిని మీరు కాపాడుకుంటారు?
0: 3 నెలలు 15 రోజుల వరకు కాపాడుతుంది.
1: తర్వాత అంత అవసరం
0: ఉండదు,
1: అన్ని రోజులు చూసుకోవాలి.
0: చూసుకోవాలి.
1: బయట తిప్పారు వాటిని?
0: బయట తిప్పాం. ఒక 20 రోజులు బయట తిప్పాం, తర్వాత తిప్పుతాం.
1: నెల తర్వాత తల్లితో పంపిస్తారు?
0: పంపిస్తాం.
1: ఎన్ని సంవత్సరాల పిల్లలు అంటే మేకలు గొర్రెలు మీరు అమ్ముకుంటా ఉంటారు?
0: మేము సంవత్సరానికి 2 సార్లు అమ్ముతాం సార్.
1: అంటే ఎంత
0: పోతల బాపతి అమ్ముకుంటాం, ఆడపిల్ల బాపతి చాలుకుంటాం.
1: ఆదాయం ఎంత వస్తుంది మీకు?
0: ఇక పిల్లలు బట్టి రేటు, ఆదాయం సంవత్సరానికి 2 లక్షలు తిరుగు సార్. మా జీతాలు
1: వేసుకున్న దానికంటే లాభమే అంటారు?
0: లాభమే.
1: అంటే పంట అంత పెట్టుబడి ఉండదు ఇందులో?
0: తక్కువ. ఇక పంట అంత పెట్టుబడి అంటే సీజన్ లో బట్టి పెట్టుకోవాలి చెప్తారు.
1: పరిస్థితి పంట అనేది చేతికి వచ్చేదాకా ఈ రోజుల్లో వర్షం పడ్డా, ఎండ కొట్టినా, కరువు వచ్చినా ఇబ్బంది ఉంది.
0: అవును.
1: కానీ గొర్రెల పెంపకం అలాంటి
0: లేదు. ఎట్లా పెంచుకున్నా మనకు లాభమే గొర్రెల చెట్లో. ఏ విధంగా పెంచుకుందాం, మనం 20 పిల్లలతో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా సలహా మీద చెప్పుకొని మెయింటైన్ చేసుకోవచ్చు.
1: సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి.
2: శ్రోతలు, ఇంతవరకు మేకలు మరియు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచెర్ల గ్రామ రైతు సుంకరి రాజకుమార్ గారితో పరిచయం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణంలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 8 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా అంశవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

0: और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: परम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: టీకు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
5: 5 కిలో కంటే తక్కువ రాదు.
4: అవునా? ఎందుకు?
5: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
4: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
6: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
4: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
7: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
8: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
9: నమస్తే సార్.
8: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాన్ని చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
9: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. JSJBలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనం ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడం, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫాండ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాండ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంఫాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దసూరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి ఈ చేపపిల్లల్ని ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వివి రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల

0: లోన్ కోసం కూడా 2 లాక్స్ మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
0: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పామ్ ఫండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పామ్ ఫండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మన వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కుస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోరు చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్యూ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోని ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫండ్ అనమాట. సో పామ్ ఫండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలో సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనే దాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ 1. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1,000 పామ్ ఫండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్.

0: మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జీ గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నీనో ప్రభావం మూలన, తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్ళటం, అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళటం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది, అంటే మా నిర్మల్ జిల్లాలోని. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
3: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి.

0: విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణ ధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనానికి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయన్రతివాహన కాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబు గవేంకట నిత్య విభున్ వెలయన్ కనుగొందురు వేడుకతోన్ అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను కాంతిని. రథవాహన రథివాహన కాంతులతోన్ మహారథములు ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చుని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధిలలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు గజరాజులు హయరాజులు ఠీవిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు. తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము?

అంటే అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే, ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై, అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై, అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నని అన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవచ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదారవిందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థ దాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యానంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ, కటాక్షింపజేస్తూ, చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో, గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు విలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో, ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద పరమానంద ఆశ్రితానంద నీవు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అని అన్నారు.
ఆ భక్తి

మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెడుతుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే, వెన్నెలవన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్, వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్, వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్, వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే, చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టుపుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా? వీణయుదాల్చియున్, చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమలగిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను జ్ఞానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే, వెన్నెల చల్వ చూపులన్, చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యా అనంటే, సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వాణ్ణి అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాంకరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా, నేనెక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలోని కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా, ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు వెల్లువగొల్పు కృపారసంబున. తన యొక్క కృపా ప్రవాహం చేత భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే, ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో, తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన
ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట.

ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అని అంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని, భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు, మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అని అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి, నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు, దుర్గములందు, జలములందు, ఆకాశమునందు, గర్భమునందు, అరణ్యమునందు, చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవింద అని ఆర్తితో అంటే చాలట, ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయాదార్థార్థి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతామభవత్యేతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః. ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు, అహల్య, ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని. తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అని అన్నాడు. వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు. విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు. స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా? చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అనంటే, చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అనంటే, చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడు ఆయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్ చదువగవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే, పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడు ఆయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే, సదసద్వివేక చతురత గలుగున్, సత్ అసత్, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని నిర్వహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో, అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే, కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజే

చేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముని యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరదృతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరదృతువు స్వచ్ఛమైనటువంటి రాత్రి వేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచ అని అన్నారు ఇక్కడ. సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండలరాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణ దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా, ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే దోషహీనత్వాదహం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరుని హంసగా కీర్తిస్తున్నాయి. మనము నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అదే హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చేయాలి అనంటే ఇంద్రియములని గ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంసయనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అనంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అనంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా, చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలనన్నింటినీ కూడా

0: ప్రాణములను శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడెవడయ్యా? పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి? ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహ, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు, హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయ, నిరంతరము కూడా అది మనస్సు, ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి, హంస జపం చేస్తూనే ఉంటాం. కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే, సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మతత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను, జ్ఞానమేదో అజ్ఞానమేదో సారమేదో నిస్సారమేదో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస, పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చానన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది. కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను వేడుకుంటూ, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రమంతా కూడా. అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు, హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా, కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటి మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏవైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన

0: సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం శ్రోతలందరికీ స్వాగతం. మరి మొదటి లేఖ, బన్నీ చిత్రం కోసం సాగర్ మాలతి పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కాజీపేట బాపూజీ నగర్ నుండి రవి, రాజు, కృతిక, వినాయకమ్మ, కన్నయ్య, మదన్లాల్, శివాజీ, యాదగిరి, కృష్ణ తదితరుల కోరిక మేరకు ఈ పాట విందాం.

మనోరంజన్లో తరువాతి పాట వాల్మీకి గద్దలకొండ గణేష్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట గీత రచన వేటూరి సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, దేవేందర్ కుమార్, నంగి రామకృష్ణయ్య, ఎండి రహీం, సోని వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనోరంజన్లు తరువాతి పాట బతుకమ్మ చిత్రం కోసం రమాదేవి ఆలపించిన సాంప్రదాయ గీతం. సంగీతం టి ప్రభాకర్. ఈ పాటను మాకోసం వినిపించనంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కొరకు మేరకు ఈ పాట విందాం.

మనోరంజన్లో తరువాతిపాట సూర్యవంశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజకుమార్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం నుండి షాపల్లి గ్రామానికి చెందిన చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ పాట విందాం.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన్లో తర్వాతి పాట ఛాంపియన్ చిత్రం కోసం మిక్కీ జేమయ్య స్వరసారథ్యంలో రామ్ మిరియాల పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్. ఈ పాటను మాకోసం వినిపించినందుకు కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనోరంజన్లు తరగతి పాట ఆత్మబంధువు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట గీత రచన సముద్రాల సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను మాకోసం వినిపించండి కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోరిక మేరకు ఈ పాట.
2: చీర గట్టి సింగారించి

మీరు విన్న పాటతో ఈనాటి మనోరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 9:15కు స్పాట్లైట్ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది.

0: and Shreya Pathak, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఎస్ గాయత్రి గారి గాత్రం వింటారు. ఈ కార్యక్రమం వినేబోయే ముందు ఒక ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ గాయత్రి గారి గాత్రం వింటారు.

ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, నిలయం సమయం 10 గంటలు, మధుర గీతల కార్యక్రమం అలనాటి ఆపాత మధురాల సినీ సుమమాలికకు స్వాగతం. మరి ముందుగా ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఇప్పుడు విందాం ఆడ బ్రతుకు చిత్తం కోసం. పీఠాపురం ఎల్లారీశ్వరి పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విశ్వనాథన్ రామూర్తి, చిత్రం పేరు ఆడబ్రతుకు.

మధురగీతాల్లో తర్వాతి పాట, బడిపంతులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య అత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మధురగీతల్లో ఇప్పుడు వినండి బందిపోటు దొంగలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

మధుర గీతాల్లో తర్వాతి పాట తోడికోడలు చిత్రం కోసం. సత్యం జిక్కి పాడిన పాట, గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మధురగీతాల్లో తర్వాతి పాట, ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పన్న పాట, గీత రచన ఆచార్యాత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి తోబుట్టువులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన అనిశెట్టి, సంగీతం మోహన్ దాస్.

మధురగీతల్లో తర్వాతి పాట, చిక్కడు దొరకడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, గాలిమేడలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట. గీత రచన శ్రీరామ్ చంద్, సంగీతం లింగప్ప.

మధుర గీతల్లో తర్వాతి పాట, ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం జీకే రఘు.

0: time.
1: మధుర గీతల్లో తర్వాతి పాట గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల.

మధుర గీతల్లో ఇప్పుడు వినండి, ఇల్లరికం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, ఇంటికి దీపం ఇల్లాలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట

ముద్రగీతల్లో తర్వాత పాట కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై అలనాటి ఆపాత మధురాల సినీ సుమమాలిక మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, ఈడు జోడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల.

మధురగీతల్లో తర్వాత పాట జయసింహ చిత్రం కోసం ఘంటసాల బాల సరస్వతి పాడిన పాట, గీత రచన సీనియర్ సముద్రాల, సంగీతం టీవీ రాజు.

మీరు విన్న పాటతో ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం 11:00. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.